0: Likewise, everything depends on company.
1: Isukalo Varsha Dhala Jaladharulu Inkipovu Isukalo Varsha Jaladharulu Inkipovu Madhuramai Nilchu Regadi Masakalona Atule Prapta Anusaramai Alaru Bhakti Atule Prapta Anusaramai Alaru Bhakti Atule Prapta Anusaramai Alaru Bhakti.
0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines, basing on the deservedness.
2: Prema Swaruplena Vidyatulara.
0: Students, embodiments of love.
2: Manavatam. ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ తాను సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్ బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
2: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: When once iron is in the company of mud, it gets rusted.
2: Kani, adiye inumu, agnilo vesinappudu, aa tuppu vadalipoyi, kevalam prakashavantamainatuntidiga, roopondi, mettadiga marutundi.
0: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly, red hot.
2: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: ద డస్ట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎయిర్ విల్ గో అప్ టు ద స్కై.
2: కానీ నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
0: బట్ ద వెరీ సేమ్ డస్ట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వాటర్ విల్ గో డౌన్ టు ద పిట్.
2: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
0: ద డస్ట్ హ్యాస్ నో వింగ్స్ టు ఫ్లై హై.
2: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: నార్ హ్యాస్ ఇట్ ద లెగ్స్ టు గో డౌన్.
2: సహవాస ప్రభావం చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతుంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
2: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ depends on the good and bad qualities of the people around you.
2: Kanukane satsangattam nissangattam nissangattam nirmoolattam nirmoolatve nischalatattam nischalatattve jeevanmukti. Satsangam anetuvanti danni manam cherinappude manaku entayo pavitramainatuvanti yokka divyatvanni manaku andistundi.
0: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
2: Dusangam tho cherinappudu manaku durbhavamulu duralochanalu duschintalu manasulo praveshinchi aneka vidhamainatundi duskaryamullo purikolputundi.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
2: Kanuka manavudu సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: దేర్ఫోర్ వన్ షుడ్ జాయిన్ గుడ్ కంపెనీ అండ్ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
2: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
0: బై జాయినింగ్ ఎ గుడ్ కంపెనీ సర్టన్లీ హీ కెన్ అటైన్ డివినిటీ.
2: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ మ్యాన్ టర్న్స్ ఇంటు అనిమల్.
2: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: animal is below the level of man.
2: దైవస్థానము మానవునికి పైస్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
2: కనుకనే మానవుడు మధ్య లోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
2: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, you don't need to do anything to come down.
2: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
2: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
2: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
2: మానవుడు దుస్సంగంతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
2: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
0: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఈస్ ద మెయిన్ కాజ్.
2: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను శుద్ధమైనటువంటివి గాను సార్థకమైనటువంటివి గాను ఉండాలి.
0: ద థాట్స్ షుడ్ బి ప్యూర్ సీక్రెడ్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
2: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు దురాలోచనలు దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయస్సును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
2: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
2: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
0: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
2: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
2: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
2: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: Is the rest that is high level.
2: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్. ఈ డస్ట్ వాట్ ఇస్ దిస్ డస్ట్.
2: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: వి హావ్ టు రిమూవ్ ఆల్ దిస్ డస్ట్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
2: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతనే ఏర్పడుతుంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ.
2: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
2: కనుక మనము కాలం తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం తీయాలి.
0: డజంట్ మ్యాటర్ టేక్ టైమ్ ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
2: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: వెన్ వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్ వెన్ టైమ్స్ ఆర్ ఫేవరబుల్ ఆల్ విల్ గ్యాదర్ రౌండ్ యూ.
2: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు ఈయన స్థితికి వచ్చినప్పుడు తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరం అయిపోతుంటారు.
0: When situations, circumstances are adverse and negative, people will turn away from you.
2: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
2: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
2: కష్ట సమయం నందు దుఃఖ సమయం నందు విచార సమయం నందు అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్లు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: Who is the true friend? The one who is after you, who follows you like a shadow, in times of difficulties, in times of anxieties, troubles and problems.
2: చెరువునందు నీరు నిండినప్పుడు వేలకొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
2: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
2: అదే విధంగానే మనం మంచి స్థాయియందు ఉండినప్పుడు మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
2: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
2: స్నేహం అనగా కష్టముల యందు, సుఖముల యందు, నష్టముల యందు, ఆదాయముల యందు, అన్నింటి యందు కూడా మనకు తోడు నీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
2: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: Therefore, we have to take time, recognize a true friend and move with him.
2: కేవలం హలో అంటే హలో అనుకుని వారితో చేరటము చాలా తప్పు.
0: It's a mistake if you join anyone by merely hello.
2: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
2: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
2: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: You must also know the company of your friend also.
2: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
0: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face, at his face.
2: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: If he says hello, say goodbye.
2: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
2: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
2: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
2: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They are all passing clouds.
2: ఏ నిమిషంలో విడిపోతుందో.
0: One moment it would leave you.
2: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
2: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: At this age, character is very important.
2: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: Without character, it is just a living.
2: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
2: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character nor social character.
2: ఈ సమాజంకి ఒక క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
2: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
2: అనగా మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
2: ప్రతి దానికి కూడాను గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడిని మొఖమే చూడకూడదు.
0: If everything oscillates like the pendulum, you should not look at
2: his face. Bad boy.
0: He's a very bad boy.
2: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడాను ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
0: We should never make friendship with such bad boys.
2: కడపడికి నీవు కూడా ఆ బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately, you also turn bad.
2: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should make every effort to have good friends.
2: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
2: మహాగట్టిగా ఉంటుంటారు.
0: ఇట్స్ సో స్ట్రాంగ్,
2: కఠినంగా ఉంటుంటారు,
0: వెరీ స్ట్రాంగ్.
2: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్.
2: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
2: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
2: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally
2: it shines.
0: The moment dust is off, it remains pure.
2: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
0: When it is pure, you can mold it in the way you want.
2: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
0: Such iron piece can be made into
2: any. రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యూ కెన్ మోల్డ్ ఇట్, ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
2: కనుక నీ ఆపదలకు నీ యొక్క దుఃఖములకు నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
0: Therefore there is every scope to change it according to your situations, the difficulties,
2: ఎప్పుడు
0: the anxiety.
2: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే,
0: when the dirt is free,
2: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
0: So long there is filth and dirt, it cannot be refined.
2: ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: So everyone must be refined.
2: సంస్కారం అంటే ఏమిటి?
0: What do you mean by this refinement?
2: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటము.
0: Removing all the dirt and keeping up its quality.
2: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: All the material that we partake is natural in its creation.
2: తింటున్నాము,
0: we eat rice,
2: వేడలు తింటున్నాము,
0: we eat dog,
2: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
0: we eat all sorts of things.
2: వీటిని పుట్టినట్టుగా మనం భోజించము.
0: We don't eat as they are available.
2: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: You find the pad is growing.
2: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: We remove the grass.
2: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
2: ఈ హస్క్ రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్.
2: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
2: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
2: అదే విధంగానే ఒక వెండి కాని బంగారు కాని వజ్రం కాని కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
2: ee gold silver idantha kudanu mattito koodi untuntadi.
0: Silver gold diamond are full of this mud.
2: Aneka vidhamuluga parishuddham chesi
0: it must be purified.
2: Agni samskaram cheta dinni kontha varakunu parishuddhamaina putti yokka metal ga tayar chesukovali.
0: Therefore it must be purified, it is processed in fire.
2: Appude dani dwara manam aneka ragalu manam chesukovachu.
0: Then you can make jewelry out of it.
2: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
2: ఇది బట్టగా ఉంది,
0: దిస్ ఇస్ క్లాత్.
2: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
0: ప్రయర్ టు దాట్
2: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: దిస్ కాటన్ హాస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
2: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
2: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హాస్ టు షేప్.
2: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారములు జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
2: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize
2: it. ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: All that you study here is just bookish knowledge, familiarity with the text.
2: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: This kind of refinement is also needed.
2: Enta chaduvu chadivinappatikini samskaram leni chaduvu chaduve kaadu.
0: You may read a lot without culture, you cannot call it education.
2: Enta chaduvu chadivi yeniti unnanu hinuni gunambu manaledu.
0: One may have very high education, but a mean man will never give up his quality.
2: Tarachi chaduvu chaduvan తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
2: కనుక మనము ఏ విధమైనటువంటి చదువులు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును?
0: Because we are educated, we continue to argue with people.
2: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
2: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
2: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
2: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant for
2: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: There are two paths in life.
2: జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
2: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
2: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: We may live and may die ultimately.
2: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: This is not the purpose of
2: life. ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: We should set an ideal to everyone.
2: ప్రతి మానవుడు కూడా ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
2: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
2: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
2: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
2: అవి చిరంజీవి తత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
2: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లో దీన్ని పాటించవచ్చు.
0: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
2: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
2: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
2: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
2: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినానని అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
2: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
2: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
2: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుండి.
0: ఎ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
2: గ్రామంలో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఇస్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
2: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఇస్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
2: కానీ
0: బట్
2: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఇస్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
2: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
2: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
2: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
2: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
2: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
2: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
2: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
2: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
2: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
2: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
2: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: నెవర్ ఎనీ పర్సన్, నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింగ్స్ ఇన్ వన్ వే.
2: దీనిని వేదాంత పరిభాషలో ఉంది, మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం అన్నది.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్ యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
2: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నారు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
2: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
2: కనుకనే అట్టి వాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
2: ఎప్పుడు చూసినా కానీ అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
2: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద పర్సన్.
2: ఒక చిన్న ఉదాహరణ,
0: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
2: కానీ తన థాట్స్ తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
2: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
2: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఈస్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 ఫీట్ డిస్టెన్స్.
2: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు, అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
2: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
2: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
2: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్ నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
2: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
2: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
2: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
2: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
2: స్పెల్లింగ్ ఒక్కటే.
0: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
2: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
2: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
2: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
2: అది ఏ సాధనకంత మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
2: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
2: తపం చేయటము, జపములు చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
2: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
2: నపంసి నీర్థానం నాస్త్ర నపనహి సంసార సాగరోత్తారే సజ్జన సేవన వినా. సజ్జనుడి సేవలు చేయాలి.
0: సర్వీ
2: తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
0: దేర్ ఆర్ యూ ఫైండ్ యువర్ పేరెంట్స్.
2: వీరిని గౌరవించు,
0: రెస్పెక్ట్ దెమ్.
2: వీరికి సేవించు,
0: సర్వ్ దెమ్.
2: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
0: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
2: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
0: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్స్ నో సాధన.
2: భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ ఎక్సెప్ట్ సచ్ సాధన.
2: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
0: గాడ్ విల్ నాట్ ఎక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
2: జీవులను ప్రేమించు.
0: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
2: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
0: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
2: ఈశ్వర సర్వభూతానాం. అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
2: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
0: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్ యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
2: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
0: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
2: ఏదైన గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హెస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
2: అయితే అందరికీ నమస్కరించు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అందరికీ నమస్కరించు, తప్పులేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఇతరుని కూడా మనం తిరస్కరించుకోవాలి.
0: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్, రిజెక్షన్ ఆఫ్ గాడ్.
2: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు
0: సో లాంగ్ యూర్ ఎ స్టూడెంట్,
2: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
0: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
2: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
0: హియర్ వీ ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
2: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
0: బాయ్స్ షుడ్ రిమైన్ ఎస్ బాయ్స్.
2: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
0: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్
2: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీవు ఈ విధమైన పెడమార్గం పట్టించమంటుంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
0: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్ హ్యావింగ్ కైండ్ ఆఫ్
2: తల్లిదండ్రులు,
0: యూ విల్ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ ఎక్సెప్ట్ దిస్.
2: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
0: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హ్యావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
2: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
0: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
2: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
0: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
2: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
0: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్?
2: చేతులారంగ శివుని పూజించరేని.
0: ఇఫ్ యూ డోంట్ వర్షిప్ గాడ్ విత్ బోత్ హ్యాండ్స్.
2: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
0: ఇఫ్ యూ డోంట్ సింగ్ ది గ్లోరీ ఆఫ్ లార్డ్ విత్
2: సత్యంబు లోనత తలుపడేని.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంపాషన్ అండ్ ట్రూత్.
2: కడుగ నీటికి తల్లుల కడుపు చేటు.
0: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేమ్?
2: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
0: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు
2: కావాలి?
0: వాట్ ఫార్
2: సరియైన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
0: వి షుడ్ హావ్ పర్ఫెక్ట్ గుడ్ క్యారెక్టర్
2: అది మన యొక్క చదువుకు సరైనటువంటి అంతరార్థము.
0: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
1: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే
0: బుక్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
1: మస్తకముల నిండు మట్టి బెండు
0: ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
2: ఏం ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
2: పుస్తకంలో ఉంటుండాలి చదువు అంతా.
0: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
2: హెడ్ లో ఉంటుంది మట్టి అంతా.
0: బట్ మడ్ ఈజ్ ఇన్ ది హెడ్.
2: ఇది చదువా?
0: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
2: కాదు కాదు. కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
2: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
0: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
2: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యు కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
2: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కాలే గుణ.
0: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మ్యాటర్
2: తలబుర్రది కాలి కాక ఇలా సుకృతం నింపనగున.
0: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
2: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
0: ఇన్ ది టంబ్లర్ దిస్ వాటర్
2: దీంతో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
2: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కాలి గుణ.
0: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్
2: మ్యాటర్ కాక ఇలా సుకృతం నింపనగున.
0: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
2: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
0: ఇన్ ది టంబ్లర్ దిస్ వాటర్
2: దీంతో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు?
0: ఇఫ్ యూ వాంట్ ఫోర్
2: వాటర్ పాలు పోయాలి.
0: డోంట్ రిమూవ్ వాటర్
2: తిరిగి పాలు పోయాలి.
0: అండ్ దెన్ ఫిల్ ఇట్ అప్ విత్
2: అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు బ్రష్లు పట్టిపోతాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఫోర్ మిల్క్ దేర్ బోత్ విల్ బి స్పాయిల్డ్.
2: కనుకని మన హృదయం లోపల పవిత్రమైనటువంటి భావములు తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
0: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
2: అలాంటి
0: blissful.
2: తల్లిదండ్రులు కూడా మోసం చేసి తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకరు లేడు.
0: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యూఆర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
2: ఈ చదువును చదివి కూడా ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
2: ఇదంతా కేవలం ఈ చదువును చదివే బదులు ఇంటింటి బిచ్చమెత్తచ్చు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వీ బెగ్ హౌస్ టు హౌస్.
2: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
2: గుణము లేని సుతుడు,
0: ద సన్ వితౌట్ క్యారెక్టర్.
2: గురు లేని విద్యలు,
0: అండ్ ఎడ్యుకేషన్
2: నీతి లేని జాతి నిష్ఫలంబు,
0: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్ యూస్లెస్.
2: శాంతి లేని జీవి,
0: ద లైఫ్ వితౌట్ పీస్.
2: శశి లేని నిశిరాత్రి,
0: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
2: ఇది ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
2: కనుకనే మొట్టమొదట గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
0: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
2: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ దిస్.
2: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా అభివృద్ధి కావాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
0: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: ఇలాంటి యువకులు ఈనాడు సరైనటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
0: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
2: మొదలు చెట్టున కూడా మొదబుట్టనిచ్చున మొక్క చొట్టకైపోతే చెట్టంతా చొట్టకైపోతుంది.
0: As a plant, if it's bent, the whole tree would be bent.
2: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
0: Students are a foundation to the country.
2: జీవితం అనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
0: For this mansion of life, the student is the foundation.
2: బ్రహ్మచర్యం.
0: That is celibacy.
2: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాదిపై గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాము.
0: On this foundation of celibacy, the householder.
2: దాని పైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
0: ఓవర్ దట్ వానప్రస్థ.
2: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపైన సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తాం.
0: ఆన్ ద టాప్ రెనన్షియేషన్.
2: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
0: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
2: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
0: Celibacy, the foundation should be strong.
2: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
0: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
2: నిలువునా కూడిపోతాయి.
0: విల్ కొలాప్స్ టోటల్లీ.
2: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
0: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
2: ఈ వయస్సు చాలా గొప్పది.
0: దిస్ ఏజ్
2: చాలా పవిత్రమైనటువంటిది.
0: ఇట్స్ సెక్రెట్.
2: గోల్డెన్ ఏజ్.
0: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
2: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
2: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ షుడ్ బి
2: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
0: Should be pure.
2: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
0: సో ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్ ఫర్ గాడ్.
2: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
0: Your heart is a very big tank.
2: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
0: If the tank, the heart should be filled with love.
2: Full of love. అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
0: All senses are taps.
2: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
0: So you will draw good water out of every pure water.
2: తీయని వాటరే వస్తుంది.
0: Sweet water you will get out of every tap.
2: కనుకనే మన హృదయంలో ఎలాంటి మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
0: As is the feeling in the heart, so is the action.
2: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
0: So we should fill our hearts with love.
2: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
0: When his heart is full of love, the actions will be good.
2: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ వేవ్ స్టార్టింగ్.
2: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
0: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
2: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్, ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరి పెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
0: Similarly, if you throw the stones of your thought in the lake of your mind, it will spread all over.
2: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్కే వెళ్తాయి.
0: Naturally, everything will tell upon your senses. Or your eyes will be after bad looks. The legs will take you to wrong spots. పాదము
2: మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాకిపోతాయి.
0: From top to toe, such thoughts will percolate, spread over.
2: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
0: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
2: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
0: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
2: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
0: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
2: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
2: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా.
0: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ,
2: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
0: హార్ట్ ఈజ్ ఫ్రీ,
2: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
0: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
2: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
0: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సీక్రెట్ ఇన్ ప్యూర్.
2: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
0: దేర్ ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్, ఎటర్నల్ ట్రూత్.
2: దీనిని హృదయం లోపల సరైనటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
2: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్ టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
2: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
0: తిరుత్తుండాలు వారు ఇన్ తమిళనాడు,
2: ఆయన చెప్పేటువంటి వాడు.
0: He used to say,
2: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే వందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నేను పూజ చేస్తున్నాను.
0: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
2: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
0: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
2: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
0: హ్యూమన్ లైఫ్
2: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
0: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
2: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
0: ఐ బ్రాట్ సచ్
2: ప్రెషర్. నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
0: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
2: ఇదే మీరా కూడా చెప్పింది.
0: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
2: కడలి కుడి తొరు ముత్తడితేనే కైనడువ

0: கடலில் குழ்த்தொரு முத்தடித்தேனே கை நடுவ விடுவாயோ. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యమనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇది నా ముత్యం అనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్,
0: దీనిని నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతియలే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హ్యావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హ్యావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ నెవర్ మానవుడు
0: మానవుడుగానే సావాలి.
1: Human being should die as a human. He should not die as an animal.
0: అది మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: Human being need not be divine.
0: మానవుడు మానవుడిగా బతికితే చాలు.
1: It's enough if we lead the life of a human being.
0: ఇది మొట్టమొదటి విద్యార్థి నాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: This is the first lesson the student
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: In the outer world you find various tendencies and టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫాస్టర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్స్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.
0: మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర.

విశ్వహృదయమందు వినిపించు ప్రణవముడు, వినుడు శ్రద్ధతోడ వీణులలరా

0: రాష్ట్రమునందు ఇమిడి ఉంటున్నది. ద బ్రాంచ్ ఆఫ్ నారాయణి ఇన్ ద నేమ్ ఆఫ్ రామాయణి ఈజ్ ప్రివలెంట్ ఇన్ మహారాష్ట్ర. ఇంకా మిగిలినటువంటిది జైమిని శాఖ. ద రిమైనింగ్ వన్ ఈజ్ జైమిని బ్రాంచ్. ఇది కర్ణాటక రాజ్యములో ప్రకటితం గావిస్తున్నది. దిస్ ఈజ్ పాపులర్ ఇన్ కర్ణాటక కంట్రీ. ఈ క్రౌధిమి, రాణాయని ఈ రెండు శాఖల లోపల ఎక్కువ భేదములు ఏమాత్రము కనిపించవు.
1: దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కౌమిదిని అండ్ నారాయణి బ్రాంచెస్ ఆఫ్ దిస్ వేద.
0: అనేటువంటి పదములకు ఇది కౌధిమి శాఖ. ఈ విధంగా వచ్చిస్తే, వల్లిస్తే, రాణాయని అనేటువంటి శాఖ అని అన్నిటికీ దీర్ఘములు ఇస్తూ వస్తుంది.
1: ద డిఫరెన్స్ ఇన్ కౌమిదిని అండ్ నారాయణి బ్రాంచెస్ మే బి ఇల్లస్ట్రేటెడ్ విత్ రెఫరెన్స్ టు హౌ హా అండ్ ఊ ఆర్
0: అనగా దీర్ఘములతో కూడినటువంటిది రాణాయణి.
1: రామాయణి ఈ గోసాం ఎలాబొరేటింగ్ అండ్ ఎలాంగేటింగ్ ద సౌండ్స్.
0: ఇది కేవలం కొన్నింటికి మాత్రమే దీర్ఘంనిచ్చి మరికొన్నింటిని కేవలం స్వల్పంగా పలికేటువంటిది కౌధిమి.
1: కౌధిమి ఆన్ ది అదర్ హ్యాండ్ షార్టన్స్ ది ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఎ ఫ్యూ లెటర్స్ అండ్ ఎ ఫ్యూ అదర్స్ ఆర్ ఎలాంగేటెడ్.
0: ఇంకా జైమిని అనేటువంటి యొక్క శాఖలందు ఇదియే ప్రధానమైనటువంటిది. ఇది చిన్న శాఖయే అయినప్పటికీ విశాలమైనటువంటి యావత్ ప్రపంచమున కూడాను ఒక గాన రూపం లోపల దీనిని అమర్చబడినటువంటిది.
1: జైమిని బ్రాంచ్ ఈజ్ అ షార్ట్ వన్ బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ద ఎంటైర్ వరల్డ్ యాజ్ ఇట్ ఈస్ వెరీ కాంప్రహెన్సివ్.
0: దీనిలో రెండు విధములు ఉంటున్నవి, అర్చని గానము అని రెండు.
1: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్, వన్ ఈజ్ అర్చని అండ్ ది అదర్ ఈజ్ గామిని.
0: ఈ గానము లోపల నాలుగు విధములు ఉంటున్నవి.
1: ఇన్ ది సాంగ్స్ దట్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్.
0: గ్రామీణ గానము,
1: గ్రామీణ
0: పల్లెలయందు
1: ది సాంగ్స్ విచ్ ఆర్ పాపులర్ ఇన్ ద విలేజెస్,
0: ఆరణ్యక గ్రామము
1: ద వన్స్ విచ్ ఆర్ సంగ్ ఇన్ ద ఫారెస్ట్
0: అనగా అరణ్యములందు గానము చేసేటువంటిది.
1: ద సాంగ్స్ విచ్ ఆర్ సంగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: మూడవది ఊహా గానము.
1: ద థర్డ్ వన్ ఈజ్ వన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇమాజినేషన్.
0: నాలుగోది ఊహ్యా గానం.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ ఊహ్యా గానం.
0: ఈ పల్లెలయందు పూర్వకాలమునందు నిత్య జీవితము లోపల ఏదో ఒక పర్వదినములు ఎందే కాక మిగిలినటువంటి దినములు ఎందు కూడాను పంటలు ఎందు, కోలాటములు ఎందు, గొబ్బెళ్ల ఎందు దీనిని ఈ విధంగా ఉపయోగిస్తూ కొన్ని కలుపుల ఎందు, కోతల ఎందు కూడాను ఈ గానములు పాడుతూ ఆనందాన్ని అనుభవించేటువంటి వారు.
1: ద సాంగ్స్ విచ్ వర్ సంగ్ ఇన్ విలేజెస్ ఇన్ ద ఓల్డెన్ డేస్ ఆన్ ఫెస్టివల్ డేస్ అండ్ నాట్ మెయిన్లీ ఆన్ ఫెస్టివల్ డేస్ ఇన్ ద ఫీల్డ్స్ వైల్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ ఆల్ దీస్ రెఫర్స్ టు దిస్ బ్రాంచ్.
0: అరణ్య గ్రామం అనేటువంటిది అరణ్య గ్రామం. ఈ అరణ్య గానము లోపల పశువులు మేపుకుంటూ సమ్యక్ గానము గావించుకుంటూ అనగా నిర్భయముగా కంఠము ఎత్తి పాడుకుంటూ ఈ యొక్క గానమును ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు.
1: ఇన్ అరణ్య గానం ద సాంగ్స్ వర్ సంగ్ ఇన్ ద ఫీల్డ్స్ అండ్ ఫారెస్ట్ టేకింగ్ ది యానిమల్స్ ఫర్ గ్రేజింగ్ ఫియర్లెస్లీ ఫుల్ థ్రోటెడ్.
0: ఈ అరణ్యములందు కేవలము సహజమైనటువంటి శబ్దమునే శృతిగా భావించుకుని ఈ యొక్క చెట్ట రాపిళ్లనే ఒక తాళముగా విశ్వసించుకుని అడవులు యందు స్వేచ్ఛగా తావు భగవంతుని గానములు చేసేటువంటి వారు.
1: ఇన్ దిస్ అరణ్యక గానం ది పీపుల్ హూ యూస్ టు సింగ్ దీస్ సాంగ్స్ యూస్ టు సింగ్ ఇన్ ద న్యాచురల్ వే ఇన్ ద న్యాచురల్ రిధమ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది స్టోన్స్ యాజ్ ద సింబల్స్ అండ్ ఎంజాయ్ సింగింగ్ ది ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: మూడవది ఊహా గానం.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఊహా గానం.
0: అవి ఈనాటి సినిమా గానములు.
1: అండ్ దిస్ మే బి కంపేర్డ్ టు ద టైప్ ఆఫ్ సాంగ్స్
0: ఎక్కడనగా సినిమాలో ఏడుస్తూ ఉండినట్టుగా ఊహించి ఈ ఏడుపు పాటల లోపల అన్నట్టుగా కొన్ని ఏడుపును ప్రకటింపజేసేటువంటివిగా నిదర్శిస్తూ ఉంటుంటాయి, ప్రదర్శిస్తూ ఉంటుంటాయి.
1: ఇన్ ద సినిమా సాంగ్స్ దేర్ విల్ బి ఇండికేషన్స్ అండ్ సౌండ్స్ ప్రొడ్యూస్ విచ్ ఇండికేట్ ది

0: సారో ఇన్ రెండరింగ్ ద సాంగ్.
1: కానీ నిజముగా ఏడుపు లేదు, ఏడుపుగా ఊహించి ఏడ్చినట్టుగా వినిపించే రీతిగా గానము చేయటం.
0: రియలి స్పీకింగ్ దెర్ ఇస్ నో క్రయింగ్ ఆర్ వీపింగ్, బట్ ద సౌండ్స్ ప్రొడ్యూస్ గివ్ ది ఇంప్రెషన్.
1: నవ్వునట్టుగా ఊహించి అది కేవలము కృత్రిమమైనటువంటి నవ్వుగా ఇతరులకు ప్రకటితం చేసేటువంటివి.
0: సిమిలర్లీ గివింగ్ ది ఇంప్రెషన్ యాజ్ ఇఫ్ దే ఆర్ లాఫింగ్, ఆర్టిఫిషియల్
1: ఉద్రేకంగా ఊహించి ఆ ఉద్రేకం పరులపైన ప్రకటింపజేసేటువంటిది.
0: ఇమాజినింగ్ ఎక్సైట్మెంట్ అండ్ గివింగ్ ది ఇంప్రెషన్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఎక్సైటెడ్ ఫర్ పీపుల్.
1: ఇందులో నిజముగా చూసిన ఏడుపు కాని ఉద్రేకం కాని నవ్వు కాని లేదు, ఇది కేవలము ఊహాగానముది.
0: ట్రూలీ స్పీకింగ్ నైదర్ దెర్ ఈస్ క్రయింగ్ నార్ దెర్ ఈస్ లాఫింగ్ నార్ దెర్ ఈస్ ఎక్సైట్మెంట్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ
1: అనగా తాను అనుభవించి తాను తాదాత్మ భావన పొంది తాను ఆనందించి తద్వారా ఇతరులు కూడా ఆనందపరిచేటువంటి గానములు.
0: ది ఫోర్త్ వన్ ఈస్ ద టైప్ ఆఫ్ సాంగ్స్ విచ్ వన్ రియలీ ఎంజాయ్స్ విచ్ వన్ రియలీ ఫీల్స్ అండ్ మేక్స్ అదర్స్ ఆల్సో గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ ఫీలింగ్.
1: ఇలాంటి నాలుగు విధములైనటువంటి గానములను ఈ సామవేదము ప్రపంచమునకు అందించినది.
0: సామవేద హెస్ ఆఫర్డ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
1: ఇవన్నింటికి ప్రధానమైన పెట్టది ప్రణవం.
0: ద వన్ విచ్ ఈస్ ది బేసిస్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దిస్ ఈస్ ప్రణవ.
1: ప్రణవము లేని స్థానము లేదు.
0: దెర్ ఇస్ నో ప్లేస్ విచ్ డస్ నాట్ హ్యావ్ ప్రణవ.
1: ప్రణవము వినని కాలము లేదు.
0: దెర్ ఇస్ నో టైమ్ వెన్ యూ కెనాట్ హియర్ ప్రణవ.
1: ఒక్క క్షణమైన ప్రణవమును విడిచి ఉండలేము.
0: యూ కెనాట్ లివ్ వితౌట్ ప్రణవ ఈవెన్ ఫర్ అ మూమెంట్.
1: ప్రతి జీవుల యొక్క కణమునందు కూడా ప్రణవమే ఉంటున్నది.
0: ప్రణవ రింగ్స్ అండ్ రిసౌండ్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ హ్యూమన్ బాడీ.
1: సర్వత్రా ఉన్నటువంటిది ప్రణవమే.
0: ప్రణవ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సర్వ శబ్దమునకు ప్రణవమే మూలాధారము.
0: ప్రణవ ఇస్ ద వెరీ బేసిస్ ఫర్ ఆల్ సౌండ్స్.
1: అట్టి ప్రణవ స్వరూపమే బ్రహ్మమని కూడా నిరూపించినది.
0: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ దట్ ప్రణవ ఇట్సెల్ఫ్ ఇస్ ది ఫారం ఆఫ్ బ్రహ్మ.
1: కనుక దీన్ని ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
0: దిస్ ఈజ్ వాట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ లెటర్డ్ బ్రహ్మ.
1: ఏమిటి ఆ ఏకాక్షరం? ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఆ ఓం అనేటువంటిదే ఇదే బ్రహ్మస్వరూపము. అది ఒక్క అక్షరమే బ్రహ్మస్వరూపం అన్నారు.
0: వాట్ ఈస్ దట్ వన్ లెటర్డ్ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ? అండ్ దట్ ఈస్ ఓం.
1: ఏతావాత ఓం అనేటువంటిది బ్రహ్మం అనేటువంటిది కేవలం పర్యాయ పదములే కాని రెండును ఒక్కటే అభేదమైనటువంటివి.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ దట్ ఓం అండ్ బ్రహ్మ ఆర్ సినానమ్స్. దేర్ ఇస్ నో డిఫరెన్స్.
1: ఓం ఎక్కడ సర్వవ్యాపి అయి ఉన్నదో సర్వత్రా నిండి ఉన్నదో అదే విధంగానే బ్రహ్మ కూడాను సర్వత్రా సర్వవ్యాపకుడై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: టుడే వీ హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ జస్ట్ యాజ్ ఓం ఈజ్ ఆల్ పర్వేసివ్ సౌండ్, బ్రహ్మ ఈజ్ ఆల్సో ఆల్ పర్వేసివ్.
1: ఇది ఈ విధముగా ఉండగా అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది కూడా మరొక పదం వచ్చింది.
0: వైల్ దిస్ ఈస్ సో దేర్ ఈస్ వన్ మోర్ స్టేట్మెంట్ అయమాత్మ బ్రహ్మ.
1: ఈ ఆత్మ అనేటువంటిది కూడా బ్రహ్మస్వరూపమే.
0: దిస్ ఆత్మ ఈజ్ ఆల్సో అనదర్ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
1: కనుక ఓం బ్రహ్మ ఆత్మ ఈ మూడు కూడాను అభేద స్వరూపములే.
0: దేర్ ఫోర్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ ఇన్సెపరబుల్ అండ్ యూ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ వన్ ఫ్రమ్ ది అదర్.
1: దీనికి అనేక విధములుగా ప్రతి మానవుడు కూడాను నిత్య జీవితం లోపల నాలుగు అవస్థలను అనుభవిస్తూ వస్తున్నాడు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అండర్గోయింగ్ ఫోర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియం.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి అండ్ తురియ.
1: జాగ్రత్త అనగా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా ఇప్పుడును పంచభూతములతో పంచ ప్రాణములతో.
0: ది ఎగ్జిస్టింగ్ వరల్డ్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై యువర్ ఓన్ సైట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్
1: పంచేంద్రియములతో
0: అండ్ ఫైవ్ సెన్సెస్
1: అంతఃకరణలతో కూడినటువంటివి.
0: అండ్ ఇట్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్
1: అనగా మనస్సు బుద్ధి చిత్తము అహంకారము.
0: అండ్ దట్ మీన్స్ మనస్ బుద్ధి చిత్త అండ్ అహంకార.
1: ఇది 19 ముఖములతో కూడి ఉంటుండాలి.
0: దట్ ఈస్ 19 ఫెసెటెడ్ ప్రిన్సిపల్.
1: దీనికి 5 కోశములు కూడా కూర్చారు.
0: టు దిస్ మే బి యాడెడ్ 5 కోశాస్ ఆల్సో.
1: 24 తత్వములతో కూడినటువంటిది ఈ దృశ్యకల్పితమైన ప్రపంచము.
0: దిస్ ఈస్ దృశ్యకల్పిత ప్రపంచ. ద వరల్డ్ విచ్ కెన్ బి సీన్ బై ది ఐస్ ఈస్ ఫుల్ ఆఫ్ 24.
1: ఆత్మ జాగ్రత్త అవస్థ యందు స్థూలముగా దృశ్య స్వరూపమై ఉంటున్నది.
0: ఆత్మ విల్ బి ఇన్ ది పొజిషన్ ఆఫ్ స్థూల ఆర్ ఇనర్ట్ పొజిషన్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
1: ఆత్మ లేక ఈ జాగ్రత్త కాని స్థూలము కాని అనుభవించటకు వీలు కాదు.
0: యూ కెనాట్ ఎంజాయ్ ఎ వేకింగ్ లైఫ్ ద గ్రాస్ వరల్డ్ వితౌట్ ఆత్మ.
1: కనుకనే ఈ ఆత్మకు విశ్వుడు అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ వై ఆత్మ హెస్ బీన్ గివన్ ది నేమ్ ఆఫ్ విశ్వుడు.
1: ఇంతే కాక సర్వుల యొక్క ఉదరమునందుకుడను అన్నింటినీ భస్మము గావించి అన్నింటినీ కాపాడి యజ్ఞహోత్రుడిగా నిలిచినటువంటి ఈ యొక్క వైశ్వరుని కూడాను ఆత్మ అని పేరు పెట్టారు.
0: ఇట్ ఈస్ నాట్ మెర్లీ దాట్ వైశ్వర హూ ఈజ్ డైజెస్టింగ్ ఆల్ ద ఫుడ్ స్టఫ్స్ టేకన్ అండ్ హూ ఈజ్ ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ అండ్ సస్టెనెన్స్ టు ద బాడీ.
1: విశ్వుడనియు వైశ్వరుడనియు విరాట స్వరూపుడని కూడాను దీనికి పేరు పెట్టారు.
0: విశ్వుడు వైశ్వరుడు విరాట స్వరూపుడు విరాట
1: అనేక రూపనామములతో కూడినటువంటి ఈ జగత్ స్వరూపమే విరాట స్వరూపం.
0: విరాట స్వరూపము ఆర్ కాస్మిక్ ఫామ్ ఈ ద ఫామ్ విచ్ హెస్ మేనిఫెస్టెడ్ ఇట్సెల్ఫ్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కృష్ణుడు అర్జునులకు విశ్వ విరాట స్వరూపం చూపినాడంటే ఏమి? సర్వత్రా సర్వకాలములయందు సర్వస్థితులయందు కూడాను తాను ఈ రూపమును ధరించి ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించడమే.
0: వెన్ యూ సే దట్ కృష్ణ హెస్ షోన్ ది కాస్మిక్ ఫార్మ్ టు అర్జున, ఇట్ మీన్స్ దట్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఎవ్రీవేర్
1: చరాచర ప్రపంచమంతయు కూడాను భగవంతుని యొక్క విశ్వస్వరూపమే.
0: ద మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: దీనిని విరాటుడు అని పిలుస్తూ వచ్చారు.
0: దిస్ హెస్ బీన్ గివన్ ద నేమ్ ఆఫ్ విరాట్ స్వరూప్.
1: విరాట స్వరూపమునందు ఆత్మ జాగ్రత్త అవస్థలో తుర రూపము ధరించి ఉంటున్నది.
0: ఆత్మ విల్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ గ్రాస్ ఫార్మ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ విరాట్ స్వరూప ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: అది ఏ స్వప్నావస్థ యందు సూక్ష్మస్వరూపము ధరించి ఉంటుంది.
0: ఇన్ ద డ్రీమ్ స్టేట్ ఇట్ టేక్స్ అ సటిల్ ఫార్మ్.
1: ఈ జాగ్రత్త అవస్థ యందు అనేక ఇంద్రియములతో కూడినటువంటి ఈ యొక్క ఆత్మ అంతర్ముఖముగా నిలిచి,
0: ఇన్ ద వేకింగ్ స్టేట్ దిస్ ఆత్మ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ సెన్స్ ఆర్గన్స్.
1: తనకు తానే సంకల్పించుకుని ఏకోహం బహుశ్యామన్నట్టుగా తనకు తాను సంకల్పించుకుని అనేక రూపములను అనేక స్థితులను తానే అనుభవించినట్టుగా నిరూపించింది.
0: బై మియర్ విల్ ఇట్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ ఎంజాయ్స్ ఇన్ ది డిఫరెంట్ ఫార్మ్స్.
1: ఈ స్వప్నమునందు రూపము కాని రూపములు,
0: ఇన్ డ్రీమ్ స్టేట్ ఇట్ హెస్ గాట్ ఎ ఫార్మ్లెస్
1: శబ్దము కాని శబ్దములు,
0: ఇట్ హెస్ అ సౌండ్లెస్ సౌండ్,
1: తిండి కాని తిండిని,
0: ఇట్ హెస్ గాట్ ఫుడ్ విచ్
1: మనిషి కాని మనిషిని సృష్టించుకుంటూ ఉండాలి.
0: ఇట్ క్రియేట్స్ మెన్ హు ఆర్ నాట్ రియలీ మెన్ అట్ ఆల్.
1: దీనికి ఒక పరిమితిని కూడా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ లిమిట్ ఫర్ దిస్.
1: ఈ యొక్క సృష్టి ఆ స్వప్నావస్థకు మాత్రమే పరిమితం కాని తిరిగి మరొక అవస్థకు పరిమితం కాదు.
0: ద క్రియేషన్ ఆఫ్ ది డ్రీమ్ స్టేట్ ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద డ్రీమ్.
1: మరొక స్థితికి ఇది వ్యాపించదు.
0: దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ది అదర్ స్టేట్ అట్ ఆల్.
1: కానీ తనకు తానే సర్వమును సృష్టించుకుని తనకు తానే భీతిని ఆనందాన్ని అనేక విధమైన కష్టములను నష్టములను సుఖములను దుఃఖములను అనుభవిస్తూ ఉంటుంటారు.
0: వన్ క్రియేట్స్ ఎ వరల్డ్ ఆఫ్ హిజ్ ఓన్ అండ్ అండర్గోస్ డిఫరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ సఫరింగ్.
1: అన్నింటికి కూడాను ఆత్మనే కారణము.
0: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఒక్క గది లోపల 10 మంది పరుండినారంటే 10 మందికి 10 విధములైనటువంటి స్వప్నములు రావచ్చునే కానీ ఒక స్వప్నమునకు మరొక స్వప్నమునకు ఏమాత్రము సంబంధం ఉండదు.
0: ఇఫ్ దేర్ ఆర్ 10 పీపుల్ స్లీపింగ్ ఇన్ ఎ రూమ్, ఈచ్ వన్ మే హ్యావ్ ఎ డిఫరెంట్ డ్రీమ్.
1: అనగా తన యొక్క భావముల చేతనే తాను సంకల్పించుకుని ఒక పరిమితమైనటువంటి అవస్థను అనుభవిస్తూ ఉంటాడు స్వప్నావస్థ యందు.
0: బేస్డ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్ హీ క్రియేట్స్ ఎ వరల్డ్ ఆఫ్ హిజ్ ఓన్ అండ్ ఎంజాయ్స్ ఆర్ సఫర్స్.
1: అయితే అక్కడ ఏది దీనికన్నిటికి మూలాధారము?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ది బేసిస్ ఆఫ్?
1: అక్కడ ఒక వెలుతురు ఉంటున్నది, వెలుగు ఉంటున్నది.
0: దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ లైట్ దేర్.
1: ఆ వెలుగునకి తేజస్సు ఉన్నారు.
0: దట్ లైట్ ఈస్ కాల్డ్ తేజస్.
1: ఆ తేజస్ స్వరూపుడైనటువంటి ఆత్మకి తైజస్సుడు అని పేరు పెట్టారు.
0: ఆత్మ విచ్ ఈస్ షైనింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ లైట్ ఈ
1: స్వప్నావస్థ యందు తైజస్ స్వరూపంగా ఉంటుంది ఆత్మ.
0: ఆత్మ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ తైజస్ ఇన్ డ్రీమ్ స్టేట్.
1: ఒక చిన్న ఉదాహరణము, మనం స్వప్నం వరకు పోనక్కరలేదు.
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, వీ నీడ్ నాట్ గో రైట్ అప్ టు డ్రీమ్ స్టేట్.
1: మనం కన్నులు గట్టిగా మూసుకొని ఏమి చూస్తున్నామని విచారం చేస్తే ఏమీ కనిపించడం లేదు, పెద్ద చీకటిగా కనిపిస్తుందా అది అంటుంటాం.
0: ఇఫ్ యూ క్లోజ్ అవర్ ఐస్ టైట్ అండ్ థింక్ వాట్ ఎగ్జాక్ట్లీ హావ్ వీ బీన్ ఏబుల్ టు సీ, వీ గెట్ అట్టర్ డార్క్నెస్.
1: అయితే ఈ చీకటిని చూస్తున్నదండి ఎవరు?
0: హూ ఇస్ ఇట్ దట్ ఈస్ విట్నెసింగ్ దిస్ డార్క్నెస్?
1: ఎవరు అక్కడ చూడకుండా ఇది చీకటి అని ఎట్ట నిందించగలవు?
0: ఇఫ్ నో వన్ ఇస్ సీయింగ్ దేర్, హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ డార్క్నెస్?
1: కనుక కన్నులు మూసుకున్నప్పటికీ ఎవరో ఒకరు అక్కడ చూస్తూ ఉండటం చేతనే చీకటిగా ఉన్నది, నల్లగా ఉంటున్నది. ఆ నలుపును చూచేటువంటి వాడు ఎవరో ఒకడున్నాడు.
0: ఈవెన్
1: ఆ చీకటిని చూచేవాడు ఎవరో ఒకడున్నారు, అతనే తేజస్వరూపుడు.
0: ఈవెన్ వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ దేర్ ఇస్ సమ్వన్ హూ ఈస్ విట్నెసింగ్ ద డార్క్నెస్ దేర్ అండ్ దట్ వన్ ఈస్ తైజస.
1: కనుక తైజస స్వరూపంలో స్వప్నావస్థలో ఉండేటువంటి వాడే అంతఃకరణ యందు సూక్ష్మ రూపంలో ధరించి ఉంటున్నాడు.
0: ద వన్ హూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ తైజస ఇన్ డ్రీమ్ స్టేట్ ఈజ్ ఇన్ ద హార్ట్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్.
1: ఇంకా మూడవదైనటువంటిది సుషుప్తి.
0: ద థర్డ్ వన్ ఈజ్ సుషుప్తి.
1: సుషుప్తి అనగా మంచి నిద్ర.
0: సుషుప్తి రెఫర్స్ టు డీప్.
1: ఇందులో జాగ్రత్త గాని స్వప్నము కాని ఏమాత్రము లేవు.
0: ఇన్ డీప్ స్లీప్ నైదర్ దేర్ ఇస్ వేకింగ్ స్టేట్ నార్ డ్రీమ్ స్టేట్.
1: ఇందులో కల్పన కాని సృష్టి కాని ఏమాత్రమూ కనిపించదు.
0: దెర్ ఇస్ నో క్రియేషన్ అండ్ దెర్ ఇస్ నథింగ్ బై యువర్ ఇమాజినేషన్.
1: సర్వేంద్రియములు కూడా మనసులో లీనమైపోయినవి.
0: ఆల్ ది సెన్సెస్ హావ్ గాట్ మర్జ్డ్ ఇంటూ మైండ్.
1: ఇక్కడ కేవలం ప్రజ్ఞ మాత్రమే నిలిచి ఉంటుంటాది.
0: దెర్ ఇస్ ఓన్లీ ప్రజ్ఞ ప్రివీలింగ్ దేర్.
1: ఈ ప్రజ్ఞ చేతనే తాను ఉన్నట్టుగా ఉనికిని గుర్తిస్తూ వస్తుంటాడు.
0: ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ప్రజ్ఞ హీ రికగ్నైజెస్ దట్ హీ వాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ డీప్ స్టేట్.
1: ఆనందమును తదుపరి కూడా అనుభవిస్తూ ఉంటుంటాడు.
0: బట్ దిస్ ఆనంద హీ వుడ్ బి ఎక్స్పీరియన్సింగ్ ఈవెన్
1: సర్వేంద్రియములు కూడా స్తంభించి ఉంటుంటాయి.
0: ఆల్ ది సెన్సెస్ వుడ్ హావ్ బీన్ స్టిల్.
1: కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపం లోపల ప్రజ్ఞాప్రాప్తుడైనటువంటి పరమాత్ముడు అనుభవిస్తూ ఉంటాడు.
0: గాడ్ వుడ్ బి ఎంజాయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రజ్ఞ ఇన్ ఇన్హేలింగ్.
1: ఆ ప్రజ్ఞస్వరూపుడే బ్రహ్మ కనుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలుపుతూ వచ్చింది.
0: యాజ్ దిస్ ప్రజ్ఞ ఇస్ బ్రహ్మ దేర్ ఇస్ అ స్టేట్మెంట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ యొక్క ప్రజ్ఞకే మనము నిరంతరము ఉండినటువంటి యొక్క తెలివితేటల యొక్క శాశ్వతమైనటువంటి యొక్క ఆనందము అని దీనికి నిరూపిస్తూ వచ్చారు.
0: దిస్ ప్రజ్ఞ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఈ యొక్క ప్రజ్ఞనే జాగ్రత్త అవస్థ యందు శరీరమునందును ఇంద్రియములతో కూడినటువంటి యొక్క అంతఃకరణ యందును ఆత్మ యందును సమత్వంగా ఉండటం చేతనే దీనికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
0: యాజ్ దిస్ ప్రజ్ఞ ఈజ్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇన్ ద హార్ట్ అండ్ ఇన్ ద ఆత్మ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: ఈ ప్రజ్ఞాస్వరూపుడుగా ఉండటం చేతనే అతనికి ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు.
0: యాజ్ హీ టేక్ దిస్ ఫార్మ్ ఆఫ్ దిస్ ప్రజ్ఞ హీ హెస్ బీన్ గివెన్ ద నేమ్ ప్రాజ్ఞుడు.
1: కనుక ప్రాజ్ఞుడు అనేటువంటిది కేవలము ఒక బ్రహ్మస్వరూపమే, అదే ఆత్మస్వరూపము.
0: ప్రాజ్ఞుడు ఇస్ వెరీలీ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
1: ఈ బ్రహ్మస్వరూపం కానీ ఆత్మస్వరూపం కానీ గోచరం కావటం లేదే అని మనం యోచించవచ్చును, సందేహించవచ్చును.
0: యు మే థింక్ ఆర్ డౌట్ వెల్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ బ్రహ్మ.
1: అక్కడ కూడాను ఈ ప్రణవస్వరూపం అనేటువంటిది ఉండటం చేతనే ఈ బ్రహ్మ ఆత్మస్వరూపములు అభిన్నంగా ఉంటున్నాయి.
0: యాజ్ దెర్ ఈస్ దిస్ ప్రణవ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ దిస్ ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ గివింగ్ ది
1: ప్రణవం ఏ రీతిగా మనకు కనిపిస్తుందా వినిపిస్తుందా?
0: హౌ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు హియర్ దిస్ ప్రణవ?
1: ఈ ప్రణవం కనిపించేటువంటిది కాదు.
0: దిస్ కెనాట్ బి సీన్.
1: ప్రాప్తిని తినిపించేటువంటిది.
0: దిస్ ఈజ్ వన్ విచ్ విల్ మేక్
1: తన ఆకారమును వినిపించేటువంటిది.
0: ఇట్ విల్ మేక్ ఇట్స్ ఫార్మ్ హర్డ్.
1: ఈ కనిపించేటువంటి జగత్తు కానీ
0: ది వరల్డ్ విచ్ కెన్ బి సీన్
1: వినిపించేటువంటి శబ్దము కానీ
0: ద సౌండ్ విచ్ యూ కెన్ హియర్
1: అనిపించేటువంటి మాటలు కానీ
0: ద వర్డ్స్ విచ్ యూ కెన్ జస్ట్ లిసన్
1: అనుభవింపజేసేటువంటి హృదయము కానీ
0: ద హార్ట్ విత్ విచ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్
1: అన్ని కూడా ఈ ప్రణవంలోనే లీనమై ఉంటున్నవి.
0: ఆల్ దీస్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ ప్రణవ.
1: ఈ గాఢ నిద్ర ఎందుకు కూడా సుశక్తి ఎందుకు మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో జరుగుతూనే ఉంటున్నవి.
0: ఈవెన్ ఇన్ డీప్ స్లీప్ దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ విల్ బి గోయింగ్ ఆన్.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపుడైనటువంటి వాడే ఓంకార స్వరూపుడు.
0: దిస్ ఓంకార స్వరూప ఇస్ వన్ హూ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
1: కనుక ఈ ఓంకారం అనేటువంటిది ఈ బ్రహ్మస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని ప్రకటన గావిస్తూ వస్తుండాలి.
0: దిస్ ఓంకార గివ్స్ ఎక్స్ప్రెషన్ టు దిస్ బ్రహ్మస్వరూప అండ్
1: జగత్ అంతా ఇప్పుడు ఓంకారంతోనే నిండి ఉంటున్నది.
0: ద ఎంటైర్ కాస్మాస్ ఈజ్ ఫిల్డ్ విత్ ఓంకార.
1: అందువల్లనే ఈ సుషుప్తి ఎందు కూడాను ప్రజ్ఞస్వరూపుడైపోయిన చేతనే ఇందులో ఆత్మ సాక్షాత్కరించినట్టుగా నిరూపిస్తూ ఉంది.
0: దట్ ఈస్ ద వెరీ రీజన్ వై even in deep sleep state, you would be enjoying Atma in the form of Prajna.
1: Nalugavadi Turiyam.
0: The fourth one is
1: Turiyavastha.
0: The fourth one is Turiyavastha.
1: Turiyavastha naga Nalugavastha. స్థానము అని అర్థము.
0: తురియావస్థ యాక్చువల్లీ మీన్స్ ఫోర్త్ స్టేట్.
1: ఇది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్?
1: ఇది ఏ విధమైన స్వరూపంతో ఉంటుంటుంది?
0: వాట్ ఫారం డస్ ఇట్ టేక్?
1: ఇది సర్వమును కూడాను లీనము గావించుకుని కేవలం పూర్ణానందాన్ని అనుభవిస్తుంటుంది.
0: దిస్ అబ్జార్బ్స్ విత్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎంజాయ్స్ కంప్లీట్
1: నిత్యానంద స్వరూపము ధరించి ఉంటుంది.
0: ఇట్ టేక్స్ ద ఫారం ఆఫ్ ఎటర్నల్ బ్లిస్,
1: అద్వైతానందంతో కూడి ఉంటుంది.
0: దిస్ ఆల్సో ఎంజాయ్స్ ద ఫారం ఆఫ్ అన్డివైడెడ్,
1: దీనికి వర్ణనాతీతమైనటువంటి స్థితిలో ఉంటుంటుంది.
0: దిస్ ఇస్ అ స్టేట్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ఆర్ డిస్క్రైబ్డ్.
1: అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయములు ఆత్మకు నాలుగు పాదములుగా భావిస్తూ వచ్చారు.
0: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అండ్ తురియ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఫోర్ లెగ్స్ ఆఫ్ దిస్ ఆత్మ.
1: అదే విధంగానే ఓంకారములకు కూడాను నాలుగు పాదములు ఉంటున్నవి.
0: ఈవెన్ ఫర్ ఓంకార దెర్ ఆర్ ఫోర్ స్టెప్స్ ఆఫ్ ఫోర్ లెగ్స్.
1: అవి ఏ? అకార, ఉకార, మకార, ఇంకా తురియా స్థితిలో ఉండేటువంటి యొక్క అధరత.
0: ద సేమ్ థింగ్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ అకార, ఉకార అండ్ మకార,
1: అధిరత అంటారు.
0: అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ అధిరత.
1: అధిరత అనేగా ఏమిటి? అకార, ఉకార, మకారములు కూడిన తక్షణమే, కూడిన తరువాత ఏర్పడేటువంటి యొక్క ధ్వనికి ఈ అధిరత అంటారు.
0: అధిరత రిప్రజెంట్స్ ఎ స్టేట్ వెన్ దిస్ అకార, ఉకార అండ్ మకార జాయిన్ టుగెదర్ అండ్ ఎ సౌండ్ ఇస్ ప్రొడ్యూస్డ్.
1: అకారం అనేటువంటిది ఓంకారములకు మొదటి ధ్వని.
0: అకార ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఓంకార సౌండ్.
1: ఈ శబ్ద ప్రపంచమునకు అది ప్రధానమైనటువంటి మూలాధారం.
0: ఫర్ ద వరల్డ్ ఆఫ్ సౌండ్ దట్ ఈస్ ద వెరీ బేసిస్.
1: శబ్ద తరంగముల లోపల అది ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ద సౌండ్ వేవ్స్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్.
1: ఇది అన్ని అక్షరములకు మొదటి స్థానమును కూడినటువంటిది.
0: అమంగ్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ అండ్ లెటర్స్ దిస్ ఆక్యుపైస్ ది వెరీ ఫస్ట్.
1: ఇది జాగ్రత్త అవస్థతో కూడినటువంటి యొక్క ఒక విప్రుడిగా భావించి విరాట స్వరూపుడిగా విశ్వసిస్తూ వస్తుంది.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వేకింగ్ స్టేట్ అండ్ ఆల్సో రిప్రజెంట్స్ విప్రో.
1: ఇతనే విశ్వడుగా రూపొందుతుంది.
0: హీ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ విశ్వడు.
1: అనగా జాగ్రత్త ప్రపంచమునకు అకారము మూలాధారము.
0: ఫార్ ది వేకింగ్ స్టేట్ ఆర్ అకార ఈస్ ద వెరీ బేసిస్.
1: ఇది విరాట స్వరూపుని యొక్క సన్నిహిత సంబంధము.
0: దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ దాట్ అండ్ విరాట స్వరూప కాస్మిక్ ఫామ్.
1: ఇంకా స్వప్నావస్థ ఎందుకున్నటువంటి యొక్క రకారము.
0: ఇన్ డీప్
1: ఉకారము.
0: ఇన్ డ్రీమ్ స్టేట్ దెర్ ఇస్ ఉకార.
1: ఈ ఉకారం అనేటువంటిది ఓంకారంలో రెండవ ధ్వని.
0: దిస్ ఉకార ఈస్ ద సెకండ్ సౌండ్ ఇన్ ద ఓంకార.
1: ఈ ఉకార తత్వం అనేటువంటిది తేజస్వరూపాన్ని ధరించి ఉంటుంది.
0: దిస్ ఉకార టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫల్జెన్స్.
1: సర్వస్వమును కూడాను ప్రకటింపచేస్తుంది.
0: ఇట్ గివ్స్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎన్లైట్మెంట్.
1: ప్రకాశింపజేస్తుంది.
0: దిస్ మేక్స్ ఎవ్రీథింగ్ షైన్.
1: దీనికి అంధత్వం అనేటువంటిదే లేదు.
0: దెర్ ఇస్ నో బ్లైండ్నెస్ అట్ ఆల్ ఫర్ దిస్.
1: మూడవదైనటువంటిది మకారము.
0: ద థర్డ్ వన్ ఇస్ మకార.
1: ఈ మకారం అనేటువంటిదే ఈ ఓంకారంలో మూడవ అక్షరము.
0: మకార ఇస్ ద థర్డ్ సిలబల్ ఇన్ ఓంకార.
1: ఇది ప్రజ్ఞాస్థానమును ప్రకటిస్తూ వస్తుంది.
0: దిస్ గివ్స్ ఎక్స్ప్రెషన్ టు ప్రజ్ఞా స్టేట్.
1: సర్వుల యందు ఉండినటువంటి యొక్క అంతర్భావమును ప్రకటింపజేస్తూ వస్తుంది.
0: దిస్ గివ్స్ ఎక్స్ప్రెషన్ టు ప్రజ్ఞ విచ్ ఈస్ ఇన్హరెంట్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇతని సూత్రాపాత్రుడని కూడాను దీనికి మరొక పేరు.
0: దిస్ ఆల్సో హెస్ బీన్ గివన్ ద నేమ్ ఆఫ్
1: సూత్రాత్మకుడని కూడాను మరొక పేరు.
0: సూత్రాత్మక అండ్ సూత్రాపాత్రుడు.
1: అంతర్యామి అని కూడాను మరొక పేరు.
0: అనదర్ నేమ్ ఈస్ అంతర్యామి.
1: అనగా ఏమిటి? సూత్రములు యందు దారము ఏకంగా చేరినట్టుగా ప్రతి జీవుని యందు కూడాను ఈ యొక్క మకారం అనేటువంటి యొక్క సూత్రము సర్వత్రా చేరి ఉంటుండాలి.
0: దిస్ మకార రన్స్ త్రూ ఎవ్రీథింగ్ లైక్ ఎ థ్రెడ్ విచ్ బ్రింగ్స్ ఆల్ ద థింగ్స్ టుగెదర్.
1: కనుకనే ఇతనికి సూత్రాత్మకుడని కూడాను మరొక పేరు.
0: దట్ ఈస్ వై సూత్రాత్మకుడు నేమ్ హెస్ బీన్ గివన్ టు దిస్.
1: ఇతనికి రూపము లేదు.
0: హీ డజంట్ హ్యావ్ ఎనీ ఫార్మ్.
1: అలాంటి తత్వాన్ని నిరూపిస్తూ వస్తుంది ఈ మకారము.
0: మకార ప్రూవ్స్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్.
1: ఈ అకార, ఉకార, మకారముల యొక్క చేరిన తర్వాత నాలుగవది ఒక ధ్వని వినిపిస్తుంది.
0: When we bring akara, ukara and makara together, the fourth sound is
1: ధ్వని ఏ? ఈ యొక్క తురియావస్థకు సంబంధించినటువంటిది.
0: దట్ సౌండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ తురియా స్టేట్.
1: అది ఏ ఓంకారము.
0: దట్ ఈజ్ ఓంకార.
1: కనుక అకార ఉకార పుకారములతో కూడినటువంటి యొక్క అదితర్ అనేటువంటిది ఈ యొక్క ఓంకారమునకు నాలుగు పాదములు.
0: ఓంకార హ్యాస్ ఫోర్ ఫార్మ్స్, అకార ఉకార మకార అని తిరక.
1: కనుక ఆత్మకు బ్రహ్మకు ఈ యొక్క ఓంకారమునకు నాలుగు పాదములు ఉన్నవి కనుక అవియే చతుర్ముఖుడు బ్రహ్మ అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: ఫర్ ఆత్మ బ్రహ్మ అండ్ ఓంకార దెర్ ఆర్ ఫోర్ లెగ్స్. దట్ ఈస్ హౌ ఈవెన్ బ్రహ్మ హాస్ గాట్
1: ఈ ఓంకార శబ్ద బ్రహ్మని కూడా నిరూపిస్తూ వచ్చాయి.
0: దిస్ ఓంకార హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ దిస్ బ్రహ్మ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: ఈ శబ్ద బ్రహ్మం నందే గాన బ్రహ్మ లీనమై ఉంటున్నది.
0: గాన బ్రహ్మ ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ శబ్ద బ్రహ్మ.
1: దీనికి అనేక విధమైనటువంటి వర్ణనలు కూడా చేస్తూ వచ్చింది.
0: ఇట్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: భగవంతుని యొక్క గుణముల లోపల అష్టగుణముల లోపల ప్రధానమైనటువంటి ఈ శబ్ద బ్రహ్మము.
0: Among the eight types of names given to Brahma, Shabda Brahma.
1: ఇది కేవలం ఒక స్థానంలో నిలిచినటువంటిది కాదు, సర్వత్రా వ్యాపించి నిండినటువంటిది.
0: This is not confined to one particular point. It is all pervasive.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయీ, జ్యోతిర్మయీ, వాంగ్మయీ, నిత్యానందమయీ, పరాత్పరమయీ, మాయామయీ, శ్రీమయీ అని దీనికి అష్ట సంబంధమైనటువంటి ఒక శక్తులు కలిగినటువంటిది.
0: That is why it has been given these eight names just now mentioned.
1: ఇలాంటి ఓంకార తత్వమును ప్రతి హృదయం నుండి కూడా ప్రతిష్ఠింపజేసుకుని తాను తన శబ్దము తన యొక్క వాక్కు తన యొక్క దృష్టి సర్వం కూడాను ప్రణవనాదమే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే ఈ సామవేదమును గుర్తించిన వారమవుతాం.
0: Only when we recognize the truth that this Omkara must be established in our own heart and enjoy this Omkara.
1: సామవేదములోని ప్రణవనాదమును చక్కగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే తత్వజ్ఞానులు కాగలరు.
0: Those people alone can become real spiritualists who understand the Omkara in Samaveda.
1: తన యందున్నటువంటి తత్వాన్ని గుర్తించుకొనక ఏదో బాహ్యమైనటువంటి యొక్క సాధన చేత మనం ఈ తత్వజ్ఞానాన్ని పొందలేము.
0: If one does not recognize the truth which is inside oneself, ఓన్లీ ఎక్స్టర్నల్ లుకింగ్, యూ
1: ఇంటి ఎందు జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుగునేయా.
0: ఇఫ్ యు హ్యావ్ ఎ ఫ్లేమ్ ఇన్ యువర్ ఓన్ హౌస్ వై గో టు నేబర్స్ హౌస్ టు గెట్ సమ్.
1: తన ఎందే జగత్స్వరూపుడు అనేటువంటి యొక్క ప్రణవ స్వరూపుడు ఉండగా బాహ్య సంబంధమైనటువంటి యొక్క ఆచారములు కాని విచారములు కాని సాధనలు కాని ఎందుకు.
0: వెన్ ది గాడ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ ప్రణవ ఈజ్ రిసైడింగ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, వై డూ ఫర్ రిచువల్.
1: ఇట్టి సర్వశక్తిమయుడు సర్వవ్యాపకుడు అయినటువంటి భగవంతుడు శబ్దస్వరూపుడై నాయందు ఉంటున్నాడు ప్రణవాకారంతో అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ది ఫెయిత్ దట్ గాడ్ హూ ఈజ్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిప్రెజెంట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ మై సెల్ఫ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ప్రణవ.
1: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క ప్రణవమును అపవిత్రము గావించకుండా ఉండే నిమిత్తమై అధిక శబ్దము చేత అధిక మాటల చేత ఈ యొక్క ప్రణవకాలమైనటువంటి యొక్క శక్తిని మనం వ్యర్థము గావించరాదని చెప్పింది.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ వీ షుడ్ నాట్ వేస్ట్ సౌండ్ ఇన్ ఎనీ ఫోరం యాజ్ సౌండ్ ఈజ్ సచ్ ఎ సేక్రెడ్ వన్. వీ షుడ్ నాట్
1: ఎక్కడ చూసినప్పటికీ ప్రణవాకారమే.
0: వేర్ ఎవర్ యూ సీ యూ హియర్
1: ఏది విన్నప్పటికీ ప్రణవాకారమే.
0: వాట్ ఎవర్ యూ హియర్ ఇట్ ఇస్ ది ఫోరం.
1: ఏది చెప్పినప్పటికీ ప్రణవాకారమే.
0: వాట్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ ది సౌండ్ ఆఫ్ ప్రణవ.
1: కనుకనే చెడ్డ చూడరాదు.
0: That is why it is said, don't look at that.
1: Chapparadu eppudu.
0: Should not say at any time.
1: Vinagaradu eppudu vishwamandu.
0: And should not also hear bad things.
1: Moodu kotulu gala murthi ni chudara.
0: You look at that, those three monkeys.
1: Okati kannulu musukoni untadi. Okati chevudu musukoni untadi. Okati noru musukoni untadi.
0: One closes one's eyes. The other closes its ears. The third one closes its
1: mouth. Maruvabokuditti machi mata.
0: Do not forget such a good word.
1: కోతులే మనకు అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వస్తున్నాయి.
0: ఈవెన్ మంకీస్ ఆర్ టీచింగ్ సచ్ గ్రేట్ లెసన్స్.
1: అధిక భాష మాట్లాడవద్దు. ఈ ప్రణవనాదాన్ని వ్యర్థము గావించవద్దు.
0: డూ నాట్ ఇండల్జ్ ఇన్ ఎక్సెసివ్ టాక్. డోంట్ వేస్ట్ దిస్ ప్రణవ సౌండ్.
1: శ్రావ్యమైనటువంటి శబ్దమును వినగలిగినటువంటి ఈ చెవులు అపశబ్దమును వినడానికి ఏమాత్రము అంగీకరించవద్దు అని చెవులు మూసుకుంటాయి.
0: Ears which should hear only melodious and sacred sounds should not hear bad things.
1: Paradhushana kani,
0: criticism of others,
1: parulanu helanam cheyatam kani,
0: making fun of others,
1: parulanu nindinchatam kani,
0: condemning others,
1: తనను హాస్యాస్పదంగా చూడే పలుకులు గాని,
0: రిడిక్యూలింగ్ అదర్స్
1: మన నోటి నుండి రారాదు.
0: సచ్ వర్డ్స్ షుడ్ నెవర్ కమ్ ఫ్రమ్ అవర్
1: మౌత్. అది కేవలము మన ఎనర్జీ అంటారు. ఎనర్జీ అంటే అదే దైవశక్తి.
0: దాట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎనర్జీ.
1: దానిని మనం వ్యర్థముగా విచ్చినటువంటి వారం అవుతాం.
0: వుడ్ హావ్ వేస్టెడ్ ఇట్.
1: ప్రణవస్వరూపుడైనటువంటి ఆ శబ్దం నేను వ్యర్థం గావించినప్పుడు ఈ జన్మం సార్థకం ఎట్టవుతుంది?
0: ఇఫ్ యూ వేస్ట్ ప్రణవ స్వరూప, హౌ కెన్ యూ శాంక్టిఫై యువర్ లైఫ్?
1: అదే విధంగానే వినటము కాని, పలకటం కాని, చూడటం కాని మంచిది కాదు, చెడ్డవి.
0: వెదర్ ఇట్ ఈస్ హియరింగ్, సీయింగ్ ఆర్ టాకింగ్, ఇట్ షుడ్ నెవర్ బి ఎ బ్యాడ్ థింగ్ అట్ ఆల్.
1: ఇది ముఖ్యమైనటువంటి సాధన లోపల నిత్య జీవితంలో మనము దీనిని అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ దిస్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: అనవసరమైనటువంటి వారి విషయంలో మనము ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు థింగ్స్ విత్ విచ్ వీఆర్ నాట్ కన్సర్న్.
1: తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ హాస్ టు రికగ్నైజ్ వన్స్ ఓన్ రియల్ నేచర్ అండ్ ట్రూత్.
1: ఇలాంటి యొక్క నిజతత్వమును నిత్య జీవితం లోపల సాధనకు అనుగుణ్యమైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది ఈ సామవేదం.
0: సామవేద హాస్ టాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ అండ్ ట్రూత్ అప్లికబుల్ ఇన్ డైలీ లైఫ్.
1: అన్ని వేదములు ఎందుకును ఈ యొక్క సామవేదము ఉత్కృష్టమైనటువంటి వేదముగా భావిస్తూ వచ్చింది.
0: అమంగ్ ఆల్ ద వేదస్ సామవేద ఇస్ ద మోస్ట్ సీక్రెట్.
1: కనుకనే అట్టి సామవేద స్వరూపుడు నేను అని కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విషయం.
0: దట్ ఈస్ వై కృష్ణ పరమాత్మ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ సామవేద అమంగ్ వేదస్.
1: వేదానాం సామవేద వస్తుంది, అనగా నేను సామవేదమును అని వేదముల్లో నేను ప్రధానమైనటువంటి స్థానం వహించినానని కూడాను గీతాచార్య యొక్క నుడివి.
0: గీతాచార్య హాస్ ఆల్సో డిక్లేర్డ్ ఐఎమ్ టేకింగ్ ది ఫారం ఆఫ్ సామవేద, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అమంగ్ ఆల్ ద వేద.
1: అనగా దైవత్వాన్ని, దివ్యత్వాన్ని, పవిత్రాన్ని ప్రకటితం గావించి, ప్రచారం సలిపి, ప్రబోధన చేసి ఆనందాన్ని అందించేటువంటిది ఈ సామవేదం.
0: దిస్ సామవేద ఈజ్ వన్ విచ్ ఎక్స్ప్రెసెస్ డివినిటీ, సేక్రెడ్నెస్ అండ్ గివ్స్ జాయ్ ఇన్ ద ఫారం ఆఫ్ మెలోడీ.
1: మన మాటలన్నీ కూడాను కేవలము ఒక విధమైన హృదయానందాన్ని అందించేటువంటివిగా ఉండాలి.
0: దేర్ ఫోర్ ఆల్ అవర్ వర్డ్స్ మస్ట్ బి సచ్ దట్ దే గివ్ జాయ్.
1: ఇతర హృదయములను ఏమాత్రము బాధింపజేసేటువంటివిగా ఉండకూడదు. ఆ విధమైనటువంటి యొక్క మాటలనే మనం ప్రవేశపెట్టి మనం మనుషులమే కాదు.
0: ఇఫ్ వీ యూజ్ బ్యాడ్ వర్డ్స్ వీ కెనాట్ కాల్ అవర్ సెల్ఫ్ హ్యూమన్ బీయింగ్స్.
1: నీకు ఇష్టం లేనప్పుడు ఇతరుల యొక్క చిత్రం నీవు మానేసే. అంతేకాని ఇష్టం లేని వారి గురించి అనేకంగా నీవు మాట్లాడటం, వారిని పరిహసించడం, వారిని నిందించడము, వారిని దూషించడము ఇది మహాపాపం అని కూడా నిరూపిస్తూ వచ్చింది ఈ సామవేదం.
0: సామవేద హాజ్ ఆల్సో ప్రూవ్డ్ దట్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఎ పర్సన్ డోంట్ టాక్ అబౌట్ హిమ్. షుడ్ నాట్ గో ఆన్ ఇండల్జింగ్ ఇన్ క్రిటిసైజింగ్ అండ్ అనలైజింగ్ అదర్ పీపుల్.
1: మతములు వల్లించినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: దెర్ ఇస్ నో యూజ్.
1: మానవుడు నిత్య జీవితం లోపల ఏది అవసరమైన విషయంలో అవి మనం వేదములు ఎందు గ్రహించాలి.
0: We have to recognize those things which are very useful in our daily life from Veda.
1: Kevalam mantralanu uchcharinchukuntu kalamunu vyaktam gavinchukuntu kriyalo manam acharana lekundapoyina ee mantramulu yokka paritham em matram kodunu anubhavinchamu.
0: If we end up only reciting slokas without practicing them, there will be no use at all for us.
1: ఏదో గ్రామ్ఫోన్ రికార్డు కదా వాయించినట్టుగా మనం కూడా మంత్రములు చెప్పవచ్చు.
0: వీ మే బి ఏబుల్ టు రిసైట్ మంత్రాస్ లైక్ ప్లేయింగ్ గ్రామ్ఫోన్.
1: కాదు, మానవుని యొక్క జీవితము ఒక యంత్రము.
0: హ్యూమన్ లైఫ్
1: ఒక మంత్రము, ఒక తంత్రము.
0: హ్యూమన్ లైఫ్ వాజ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మంత్ర, యంత్ర అండ్ తంత్ర.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క జీవితము లోపల దివ్యమైనటువంటి యొక్క వాణిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టి జీవితాన్ని ధన్యము గావించుకోవాలి.
0: వీ హావ్ టు శాంక్టిఫై అవర్ లైఫ్ యూజింగ్ ది సేక్రెడ్ వర్డ్స్ ఇన్ ద ప్రాపర్ వే అండ్ ఫర్ ది గుడ్ ఆఫ్ అదర్స్.
1: ఇలాంటి పవిత్రమైన వేదములు ఏ ఒకటి రెండో మాత్రమే ఈనాడు జగత్తులో వ్యాపించి ఉంటున్నాయి.
0: Such sacred Veda, only one or two branches.
1: తనకమీన వాడి రసస్వరూపమైనటువంటి యొక్క సారమును మనం రోజు తద్వారా తిరిగి క్షీణించుతున్నటువంటి ఈ యొక్క వేదములను పునరుద్ధరింపచేయటమే మన యొక్క కంకణం కట్టుకుని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: We have to take a resolution to see that this Veda, which is such an important one, is enjoyed by us and we also spread Veda and develop Veda.
1: కనుక మానవ జీవితము ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్, మోస్ట్ ప్రెషియస్ అండ్ మోస్ట్ వాల్యుబుల్.
1: ఇట్టి నిత్య జీవితంలో జంతువు నాం నరజన్మ దుర్లభం. దుర్లభమైన మానవ జన్మ వ్యక్తి కూడాను సత్యమైనటువంటి వాక్యములను మనం ఏమాత్రము శ్రవణం చేయక, విచారణ చేయక జీవితము నిరర్థకం గావించుకోవటం సరైనటువంటి కర్మల కాదు.
0: ఆఫ్టర్ హ్యావింగ్ గాట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ వెరీ రేర్ టు గెట్ అండ్ డిఫికల్ట్ టు గెట్, వేస్టింగ్ అవర్ లైఫ్ విత్ అన్నెసరీ అండ్ నాట్ గోయింగ్ ది పాత్ ఆఫ్
1: భగవంతుని పైన భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్ డివోషన్ టు గాడ్.
1: భక్తియే లేకుండా ఈ యొక్క విద్యలన్నీ కూడా నువ్వు నిరర్థకం లేదు.
0: ఆల్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ డివోషన్ వుడ్ బికమ్ ఎ వేస్ట్.
1: సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంతములు నేర్పు విప్రుడైన.
0: హీ కుడ్ బి ఏ విప్రుడు హూ మే బి ఏబుల్ టు టీచ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ద వేదాస్ విత్ ఇన్ ఏ మాస్టర్లీ వే.
1: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
0: దే కెన్ నెవర్ బికమ్ ఈక్వల్ టు ద డివోటీస్.
1: దైవ భక్తులు కానిదే రాదు ముక్తి.
0: వన్ కెన్ నెవర్ గెట్ లిబరేషన్ అండ్ డెలివరెన్స్ విత్
1: ఇది. కేవలం ఉచ్చరించినంత మాత్రం ప్రయోజనం లేదు. దైవ భక్తిని మనం పెంచుకోవాలి.
0: దేర్ ఇస్ నో యూజ్ మియర్లీ రిసైటింగ్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: శ్లోకాలు కావచ్చినంత గంట కొట్టినట్టుగా కంఠం కొట్టవచ్చు.
0: యూ మే బి ఏబుల్ టు సింగ్ ఇన్ ఎ గ్లోరియస్ వే అండ్ రిసైట్ దిస్ శ్లోకాస్.
1: కాదు కాదు, హృదయం నుంచి నాదం రావాలి.
0: ది సౌండ్ షుడ్ కమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
1: ఆ నాదమునే వేదముగా భావించాలి.
0: వి షుడ్ కన్సిడర్ దట్ నాదం.
1: వేదములో లీనం కావాలి.
0: వి షుడ్ గెట్ మర్జ్డ్ ఇన్
1: లీనమే మన యొక్క సమాధి.
0: దట్ ఈస్ రియల్ సమాధి.
1: ఆ సమత్వాన్ని మనం భావించాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్
1: అనుభవించాలి.
0: అండ్ ఎక్స్పీరియన్స్
1: ఆనందించాలి.
0: వి షుడ్ ఎంజాయ్
1: పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్
1: 10 మందికి పంచుకోవాలి.
0: వి షుడ్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ 10 అదర్ పీపుల్.
1: ఇది ఏ మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
0: దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ప్రేమ స్వరూపులారా, ప్రధానంగా మానవుల్లో ఉండవలసినటువంటి రెండు లక్షణములు
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
1: భగవద్భక్తి
0: డివోషన్ టు గాడ్
1: త్యాగము.
0: అండ్
1: త్యాగము లేని భక్తి రాదు.
0: వితౌట్ సాక్రిఫైస్ అండ్ రినన్సియేషన్
1: కనుకనే నకర్మణ నప్రజా ధనే నత్యాగేనైకి అమృతత్వ మానసు. ఈ అమృతత్వాన్ని అనుభవించాలంటే త్యాగము త్యాగము త్యాగము.
0: దట్ ఈస్ వై ఇట్ హెస్ బీన్ సెట్ ఇమ్మార్టాలిటీ కెన్ బి
1: నిరంతరము స్వార్థము స్వప్రయోజనము స్వార్థము స్వప్రయోజనము ఈ రెండింటి ద్వారానే మానవుడు బంధింపబడుతున్నాడు.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ బైండింగ్ మ్యాన్ ఎటర్నలీ.
1: ఎంతకాలం నీ స్వార్థము?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో?
1: నీ సంపాదనలు ఎప్పుడు నీవు విడిచిపోతావు?
0: వెన్ యూఆర్ గోయింగ్ టు లీవ్?
1: ఏ మార్గం పడుతుందో?
0: వాట్ ఫార్మ్ యువర్
1: జీవితం? క్షణభంగురము.
0: లైఫ్ ఈజ్ ట్రాన్సియంట్.
1: దేహం కరిగిపోయే ఐసు వంటిది.
0: బాడీ వి కంపేర్ టు ఐస్ విచ్ మెల్ట్స్ అవే.
1: మన ఆస్తులందరికీ నువ్వు కదిలిపోయే మేఘములు వంటివి.
0: ఆల్ అవర్ ప్రాపర్టీస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: వీటి నిమిత్తమై మనం ఈ విధమైనటువంటి శ్రమలు పడి కట్టగడపటకు దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు వ్యర్థము గావించుకోవద్దు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ దీస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్ థింగ్స్ యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ లైఫ్.
1: ఏ సేవ ఎందైనా కూడాను నీవు త్యాగమును పూని పనులకు సేవ చేసి సమాజాన్ని మెప్పించి సమాజం యొక్క ఆనందాన్ని అనుభవించేటువంటి వ్యక్తిగా నీవు తయారు కావాలి.
0: ఎంటర్ ఇన్ టు ఎనీ యాక్టివిటీ ఆఫ్ సర్వీస్ గివ్ అప్ యువర్ సెల్ఫిష్నెస్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ అండ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ సొసైటీ.
1: ఎంతకాలమైనా ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. ఏమిటి యోగం లేని ఉద్యోగం?
0: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ సీకింగ్ ఎ జాబ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎ జాబ్?
1: నీకు కుటుంబం ఉంది, నీకు ఒక విధమైనటువంటి బాధ్యత ఉంది, కర్తవ్యం ఉంది, ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ అవసరమైనప్పుడు ఉద్యోగంనైనా త్యాగం చేసి దేశం యొక్క సేవకు లోపల మనం పాల్గొనాలి.
0: యూ మే హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ యూ మే హ్యావ్ ఫ్యామిలీ అండ్ దేర్ ఫోర్ యూ మే టేక్ అప్ ఎ జాబ్. బట్ ఇఫ్ దేర్ ఇస్ అ కాల్
1: వదిలిపెట్టి నా సంసారాన్ని చూచేవారెవరు? అంత విశ్వాసమే లేకపోతే నీ సంసారం ఎట్ట బాగుపడుతుంది?
0: If you say that, who will be taking care of my family if I give it up? If you don't have faith,
1: narabittina vaadu meeru boyada?
0: The one who has planted
1: jananu potta nimpukona chikkuna nunduchu koti vidyalan putiga nerchi paripurna sukhamunu pondaleka.
0: For the sake of
1: ee manava jati dukkhamunu raggaganeela sri paratparun jnanamu cheyu bhaktulaku darini choopakai unne manava.
0: For the sake of this small stomach spending and wasting the entire life leaking out a livelihood, why do you waste your time? Is there no God who can provide you with everything?
1: Pustakamul chadivitini.
0: Who have read books.
1: Poothika henkiti astashastamul.
0: I have understood all
1: the vidyalanu nerchitunnanchunu garvamela.
0: Why are you proud of having mastered some kind of
1: ee hastayugambu moorchi paramaatmani bhaktita mokkaleni ee prastha vidyalanu netiki nirattakamunu manava.
0: Education which cannot teach you to fold your hands and pray to God are absolutely waste.
1: కనుక మన విద్యలు కాని మన ఆస్తిపాస్తులు కాని
2: నిజంగా భగవత్ విశ్వాసమే లేకపోతే ఇవన్నీ కూడా నువ్వు కేవలం భూమిలో మట్టి చేరినట్టుగా ఈ యొక్క అవస్థలో మనకు గురి అయిపోతుంటాం. ఎక్కడైనా కూడా ఈ దేహంలో వదిలిపోయే సమయంలో ఒక పిటికడ మట్టి అయినా కూడా నువ్వు కొనిపోవటం లేదు.
0: నాట్ ఈవెన్ వన్ పర్సన్ ఇస్ గోయింగ్ టు క్యారీ విత్ హిమ్ వెన్ హి లీవ్స్ దిస్ లైఫ్ హ్యాండ్ఫుల్ ఆఫ్
2: డస్ట్. పడిపోయేటువంటి రెండే రెండు.
0: దేర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్ విచ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ విత్ యు.
2: అదే పుణ్యము,
0: దట్ ఈస్
2: అదే దైవానుగ్రహము,
0: దట్ ఈస్ ది గ్రేస్. And also the
2: ధర్మము కీర్తిని మనం సాధించాలి.
0: We have to earn the fame and grace of God.
2: అస్థిరం జీవనం లోకే,
0: life is transient in the world.
2: అస్థిరం యవ్వనం ధనం,
0: మనీ యూత్ ఆల్సో
2: అస్థిరం, దార పుత్రాదులం,
0: వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో ట్రాన్సియంట్ అండ్ టెంపరీ.
2: ధర్మం కీర్తి,
0: it is fame and right conduct.
2: Adiye nischayam,
0: and that is certain.
2: Ivanni asthirale,
0: all the other things are very transient.
2: Dvayam sthiram, yedi advayam, adiye dharmam kirti.
0: There are only two things which are permanent. What are they?
2: One is kirti, okare valla vacheetundi kaadu.
0: The fame and reputation,
2: okare valla poyeetundi kaadu.
0: That cannot be earned by
2: kontamandi anukovachunu. మా వల్ల కీర్తి వచ్చిండొచ్చు స్వామికి, మా వల్ల కీర్తి రావచ్చును స్వామికి, మా వల్ల కీర్తి పోవచ్చును స్వామికి. ఇది చాలా పొరపాటు.
0: సమ్ పీపుల్ మే బి డెల్యూడింగ్ దెమ్సెల్వ్స్ విత్ ద థాట్.
2: స్వామి కీర్తి ఒకరి వల్ల వచ్చినటువంటిది కాదు, ఒకరి వల్ల పోయేటువంటిది కాదు.
0: స్వామిస్ ఫేమ్ ఇస్ నాట్ ఎర్న్ బై ది మెరిట్ ఆఫ్ సమ్వన్ ఎల్స్, అండ్ ఇట్
2: నా కీర్తి నా నుంచి వచ్చినటువంటిది.
0: ఐ హావ్ గాట్ మై ఫేమ్ ఓన్లీ బై మై వర్క్.
2: నా యొక్క ఆనందం నా నుంచి వచ్చినటువంటిది.
0: మై బ్లెస్ ఎమనేట్స్ ఫ్రమ్ మీ ఇట్ సెల్ఫ్,
2: కనుక ఒకరి నుంచి వచ్చినటువంటివి కాదు.
0: ఇట్ హాస్ నెవర్ కమ్ ఫ్రమ్.
2: అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన కీర్తి అపకీర్తులు తన యొక్క ప్రవర్తన నుంచినే వచ్చినటువంటివి కాని పరుల నుంచి వచ్చినటువంటివి కాదు, అద్దెకు తీసుకున్నటువంటివి కాదు, దిగుమతి చేసుకున్నటువంటివి కాదు.
0: ఇన్ ద సేమ్ వే ఫర్ ఎవరీ వన్ ఎల్స్, ఫేమ్ ఆర్ ఇల్ ఫేమ్ ఆర్ ద థింగ్స్ విచ్ కమ్ ఓన్లీ బై హిజ్ ఓన్ యాక్షన్ ఆర్ ఫ్రమ్ నో వన్ ఎల్స్.
2: కనుక మనం సత్ప్రవర్తన అభివృద్ధి పరచుకుని
0: డెవలప్ గుడ్ హ్యాబిట్,
2: సత్సంగంలో చేరి
0: ఎంటర్ ఇన్ టు గుడ్
2: కర్మగా నడిచి
0: అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ గుడ్ వే,
2: కర్మలు ఆచరించినప్పుడే మనకు సత్కీర్తి లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ క్యారీ ఆన్ గుడ్ యాక్టివిటీ.
2: ఎప్పుడు చూసినా దుస్సంగము, దుర్భావము, దురాలోచనలు, దుష్కర్మలు ఆచరిస్తూ ఉంటే నీకు కీర్తి ఎట్ట వస్తుంది? అపకీర్తి నీ యొక్క పట్టము.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ గో ఆన్ ఇండల్జింగ్ ఇన్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ వర్డ్,
2: పది మందితో చెడ్డ చెడ్డ చెడ్డ అని బ్రతికేటువంటి దానికంటే పది మందితో మంచి అని పెట్టుకుని చావటమే మంచిది.
0: Instead of getting a bad name from 10 people and living a life, it is better we die with good name.
2: Kanukane manavudu sarvatra vyapinchinatvanti yokka ee pranavakaranu dharinchi pranava shabdamne vichvasanishwasamuluga visrajinchi anubhavisteetvanti yokka manavudu ee durmargamulo praveshincharadu.
0: That man who really feels that inhaling and exhaling itself is his pranava.
2: Kanuka samavedam cheppinatvanti anni kuda emiti? సర్వత్రా నిండినటువంటి యొక్క పరమాత్ముడు నీ యందు కూడాను ఉంటున్నాడు, శబ్దస్వరూపుడై ఉంటున్నాడు. అతని లేని స్థానము లేదు, అతనిది కాని స్థానము లేదు అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించి ఈ ప్రణవాన్ని ఉపాసనగా చేసి తద్వారా ఈ ప్రణవంలో ఐక్యమవుదురని ఆశించి ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: You experience and enjoy this pranava swarupa as your life breath and as the form of God itself, which is all pervasive. I am bringing this discourse to a close.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడవురు.
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.
0: యవనంబున పలువురితో కూడి స్నేహమార్జించుట జరిగియుండు.
1: ఇన్ యూత్ వన్ స్పెండ్స్ టైమ్ ఎస్టాబ్లిషింగ్ అసోసియేషన్ కాంటాక్ట్ ఫ్రెండ్షిప్స్ విత్ ఎవ్రీబడి, కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఎర్నింగ్.
0: ముదిమి వచ్చిన ఎంత మూలహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు.
1: ఇన్ అడ్వాన్స్డ్ ఏజ్ వన్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్, గోస్ ఆన్ రిపెంటింగ్ అండ్ రిగ్రెటింగ్ ఫర్ ఆల్ దట్ దే హ్యావ్ నాట్ బీన్ ఎంజాయింగ్ అట్ దట్ స్టేజ్.
0: కానీ అంత్యంబున కదలిలేక,
1: బట్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ హీ కుడ్ నాట్ ఫైండ్ ది అబ్జెక్టివ్.
0: ద్రవ్యమార్జించుట తగిలియుండు.
1: హీ స్టిల్ ఆఫ్టర్ మనీ అండ్ వెల్త్.
0: ప్రపంచమున విద్యావంతుడు కోట కొలది ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధుల వరకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు.
1: వీ ఫైండ్ రైట్ ఫ్రమ్ టైనీ టాట్స్ టు దిస్ లెవెల్ ఆఫ్ ద ఓల్డ్ పీపుల్ హూ వాంట్ టు లెర్న్, హూ వాంట్ టు స్టడీ స్టిల్ మోర్.
0: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈజ్ ది అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ రీడింగ్ దిస్ స్టడీ?
0: కలపటికి అనేక విధములుగా అవస్థలకు గురి అయిపోయి ఈ విద్యలన్నీ నేను దేనికి సహాయపడుతున్నవి అంటే పట్టపూటి కోసం సహాయపడుతున్నది.
1: వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఫైనలీ? They are put to all ways of suffering and misery, and all the education they acquired during the period of their lifetime will help at the most to eke out their living.
0: Kani kuti modalu kotisina varaku kulanu kevalam chaduvu chaduvu chaduvu chaduvu enta dabbaina kharchu petti appulaina chesi pillalu chadistunnaru talidendrulu.
1: Right from a pauper to a millionaire, all in the name of education are prepared to spend lot of money. Some even have to take loans also to educate their children.
0: Inta chesinappudigani aa talli dendrulapaina sariyainatuvanti oka krutagnatanu choopatam ledhu.
1: Though the parents spend a lot of their time and the resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
0: Evaru nannu chadivinchari navunnu evaru inta pedda variga chesari aneetuvanti vishayamu ee maatram kuda nu yojincharu.
1: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
0: Itti paristhiti endu ee education aneetuvanti emti?
1: Under these circumstances, let us understand what education is.
0: Pustakamulo patinchi poorthiga chuchiri sarva shastramulu.
1: One has gone through all the sacred texts, got into the depth of all that information contained in the books.
0: Nisthulamaina vidyanu nerchite andaru.
1: I have become an expert in all varied branches of knowledge.
0: కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టగబట్టి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా?
1: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
0: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడాను కేవలము భౌతిక దేహం మాత్రమే.
1: All the knowledge that we acquire by reading the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
0: కానీ నిజమైన విద్య ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
1: In fact, the true education is latent and immanent in every human being.
0: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్యలన్నీ చక్కగా తెలుసు.
1: We also know the women being highly educated.
0: విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
1: People expect very high standards of respectability and esteem by learning.
0: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్తైనా కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
1: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
0: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
1: Every parent sends his children to schools.
0: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
1: If you ask them, why do you send your children to schools? They say, to get a good job.
0: అలాగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
1: With all this job-oriented education, what is that you do?
0: తాను బాగుపడటం లేదు. తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
1: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
0: కాని నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
1: But he is highly egoistic because of his knowledge.
0: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
1: Why should you be egoistic at all for all the education that you acquire?
0: విద్య యొక్క విశిష్టత,
1: what is that you do?
0: తాను బాగుపడటం లేదు. తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
1: In fact, the modern man has no transformation.

0: విజ్ఞానం అనేటువంటిది మానవుని అందు లేకుండా ఉండినా ఎన్ని నేర్చి ప్రయోజనమేమిటి?
1: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
0: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
1: We study keeping in view the welfare of the whole society.
0: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు మీరు?
1: What is that we are doing for the society?
0: సొసైటీ నుంచి ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
1: From the society only we are benefited and learned many things.
0: తల్లిదండ్రులకు తెలిసినటువంటి వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
1: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
0: Kani inta maatramanakai veeru enduku inta vervegatam?
1: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
0: Ippudu ekkada chusina kuda nu vidyarthulu endu kevalam vinayam shunyamayyadi.
1: In modern students there is no iota of humility at all.
0: పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి?
1: హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్?
0: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
1: హౌ వన్ షుడ్ రెండర్ సర్వీస్ టు ద కమ్యూనిటీ?
0: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథపరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
1: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, బట్ వన్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
1: By this bookish knowledge, your life becomes totally artificial.
0: The life anta artificial gaane untundadi.
1: The entire life is full of this artificial.
0: Thinking anta artificial gaane untundadi.
1: Learning is artificial.
0: Nadachadam kuda artificial gaane untundadi.
1: Even the walking style is artificial.
0: Anni style gaane untundadi.
1: Everything is of this type, artificial nature.
0: Idi nechukodaniki college lu pampinchalana?
1: To lead an artificial life, should you go to a college?
0: నిజంగా కాలేజీ కి వచ్చినది దేని కోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి.
1: Each one has to question himself, what is it that has brought me to this college?
0: అప్పుడే తాను సరైనటువంటి యొక్క మననం చేయవచ్చును.
1: Then only you can have true learning.
0: గ్రంథమును పరిచయం చేయటము చదువు కాదు.
1: The textual knowledge, the bookish knowledge, is not true education.
0: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకంగా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ నన్ను ఏమి అర్థం చేసుకోలేదు.
1: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ అండ్ అగైన్ స్టార్ట్ రైటింగ్ ద బుక్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ బై డైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, పుస్తక ద బుక్ అండ్ మస్తక ద హెడ్.
0: కానీ పుస్తకంలో నిండా మస్తుగా చదువు ఉండే.
1: ఇన్ బుక్స్ పుస్తక దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మస్తుగా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్.
0: మస్తకం ఎందు మట్టి రెండు.
1: బట్ మస్తక ద హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మట్టి ద బడ్.
0: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
0: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
1: Every educated man should think in this particular direction.
0: Indru chestunnare kani deeni valla vachinatundi kalatam emti?
1: The chief guest in his address mentioned, though all people learn and study, what is the ultimate result out of this?
0: Inta maatramanakai manu enni vela kharchu pettunnamu?
1: For this we spend thousands and thousands of money.
0: Ee chadukunnatundi varanta chesetundi pani emti?
1: What is that these educated people are doing?
0: Samajamulo emaina shantini posistunnara?
1: Do they establish peace in society?
0: Vyaktulaina chakka chestunnara?
1: Are they transforming the individuals in the community?
0: Ee chadukunnatundi vaari yokka inti yokku chusina kudanu vaalla pillalu ee maatramu discipline undatam ledu.
1: There is no discipline among the children of these educated people.
0: Tallidarulu daggaremo vinayanga pravartistaru.
1: They behave with all the humility in front of their parents.
0: Baita chuste chaala pakka rowdies ga virutuntaru.
1: But the moment they go out of their homes, they behave like rowdies, vagabonds.
0: Kaluka mottamota baita manchi peru sampadinchali.
1: Therefore it is absolutely necessary.
0: Ee naadu meeru chaliyadu anta kodanu baita prapancham kosam ani chestunnaru.

0: our studies are meant for the outside world.
1: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వారు ప్రచారం చేయటం లేదు.
0: బట్ నో వన్ ఇస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
1: మనకు ఆత్మ ప్రబోధమే నిజమైనటువంటి విద్య.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
0: Without this awareness of the self, all the rest of the knowledge is useless.
1: Empty knowledge.
0: What is this knowledge?
1: ఈ knowledge, knowledge అంటున్నారు, allergy గా పెంచుతున్నారు.
0: We say knowledge, knowledge, but ultimately it lands up in allergy.
1: దీనికోసం మనం చదవటం.
0: Should we study to develop allergy?
1: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కానీ మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించడం లేదు.
0: He thinks of exercising influence, respectability in the society, forgetting the very mind and also of his heart.
1: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి.
0: In the modern world, wherever you go, you listen to nice words.
1: పోయి తాను చెప్పిన మాటలైనా తాను ప్రవర్తించుతున్నాడా?
0: But does anyone observe in practice what he speaks?
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of law.
1: ఈ గ్రంథ పరిచయం ప్రధానం కాదు.
0: It is not this bookish knowledge that is important.
1: ఆ గ్రంథ పరిచయమును గ్రంథంగా మార్చుకొని హృదయానికి చేర్చుకోవాలి.
0: Out of all this textual knowledge, grantha, we should draw the gantha, the essence out of it.
1: కనుక ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్య.
0: Drawing the essence, gantha, is the true education.
1: పుస్తకాలు చదువుతున్నాం.
0: We go on reading, referring books.
1: చదివిన చదువంతా కూడా ఏం ప్రయోజనం?
0: What is the ultimate use of all this knowledge, education?
1: ఆయన ఇచ్చి చెప్పాడు, ఈయన ఇచ్చి చెప్పాడు, ఆయన ఇదేనా మనం తెలుసుకోవటం?
0: After all, what is that we know? We go on quoting what people say about
1: నీ హృదయం నీకేం బోధిస్తుందో అది నీకు చెప్పాలి.
0: What is the knowledge of the self? What is the teaching of the self?
1: కానీ దాన్ని ఎవరు గోచారించడం లేదు.
0: Nobody is inquiring in this path.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Yedu chadukunnappudikini okati rendaina kuda manu practical la petti dani adarshanga nirupinchali.
0: Whatever you may study, at least you should put into practice one or two principles and then demonstrate what idealism is.
1: Goppa goppa varandaru kuda chadivaru.
0: All great people studied, no doubt.
1: Kaani chadinaru kaani వారికి వారే ఏమాత్రం చూసుకోవటం లేదు.
0: దే స్టడీ టు ఎ వెరీ హై స్టాండర్డ్ బట్ దే హ్యావ్ నాట్ అండర్స్టూడ్ దేర్ ట్రూ నేచర్.
1: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
0: దేర్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: చీప్ లోపల చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
0: బట్ దో హీస్ ద చీఫ్, హిస్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: కనుక మొట్టమొదట చీర పరీక్షను చేసుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఎక్వైర్ ద ట్రూ నాలెడ్జ్.
1: The end of education is character.
0: The end of education is character.
1: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
0: To take care of this character constitutes the very essence of life.
1: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనము?
0: Education bereft of character is useless.
1: ఇదంతా కూడాను కేవలము ఉడకని అన్నము.
0: It is all the half-boiled rice, half-baked.
1: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్ వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ వాట్ వీ స్టడీ అండ్ ప్రీచ్ అండ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్.
1: మనిషికి ఉన్నటువంటిది 3 తత్వములు.
0: మ్యాన్ హ్యాస్ గాట్ 3-డైమెన్షనల్ నేచర్.
1: మైండ్, ఆత్మ, బుద్ధి.
0: ద మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ద సెల్ఫ్, ఆత్మ.
1: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ? ద సెల్ఫ్
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
0: ద ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ ప్రాపగేట్స్, విచ్ పబ్లిసైజెస్ దట్ విచ్ అరైజెస్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఆర్ ద సెల్ఫ్.
1: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: Physical heart ఏం ఉండాలి? అది ఒక మ్యాటర్.
0: The physical heart is only a matter.
1: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు కానీ ఏ సుఖం లేదు.
0: The physical heart will put you to all sorts of dangers. There is no benefit out of this.
1: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
0: In fact, if you exercise from the point of the self, you will be exemplary.
1: చదివిన మహనీయులందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
0: All noble souls, after acquiring knowledge of very high standard, by their practice, they have set ideals to society.
1: ఈ ఐడియల్ గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడాను ప్రయోజనం లేదు.
0: If you are not ideal in your conduct, if you have not put forward them into your daily practical life, all this education is useless.
1: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
0: భగవాన్ డస్ నాట్ విష్ టు స్పీక్ వెర్ ఎవర్ హీ గోస్ వెన్ ఎవర్ హీ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్.
1: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
0: ఇట్ ఇస్ నాట్ వాట్ యూ స్పీక్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ వాట్ యూ డూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చక్కగా మంచి నెరవేరుస్తూ ఉంటే అది నాకు చాలా ఆనందము.
0: Bhagavan will be extremely happy if he finds people who practice all these ideals.
1: Kaluka, happiness is union with God.
0: True happiness is the union with God.
1: Kaluka, manamantha kudanu kevalam manavalam kaadu.
0: We are not simply humans.
1: Andaru divinity.
0: All are essentially divine.
1: Ee divinity ni manam cheyalanukunte motta mota practical ga undali.
0: In order to attain divinity, one has to be practical and practice the ideal.
1: ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి.
0: It is only in the practical life we have to experience.
1: ఆనందించాలి.
0: And we should attain bliss.
1: ఈ ప్రతి మానవునికి ఉంటున్నటువంటి యొక్క సహజ లక్షణమే.
0: In fact, this blissful nature is that quite natural gifted to man.
1: Natural దాన్ని మనం వదిలిపెట్టి మనం ఆర్టిఫిషియల్ దాన్ని ఎందుకు పెట్టుకోవాలి?
0: We have given up this natural blissful state. Given to us, gifted to us, but we run after that which is artificial.
1: ఏ కాలేజీలో చూసినా ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది జీరో.
0: యూ గో టు ఎనీ స్కూల్ ఆర్ ఎ కాలేజ్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్రాక్టికల్ లైఫ్.
1: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
0: యూ క్యాన్ టీచ్ అదర్స్.
1: మనం ఒక గ్రంథం వాళ్ళు తయారైపోతున్నాం.
0: అవర్ లైఫ్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ బుక్.
1: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
0: అవుట్ ఆఫ్ దిస్ బుక్ హౌ టు లెర్న్, హౌ టు బి ప్రాక్టికల్.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ లెర్నింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్, హృదయ.
1: మన యొక్క జీవితం అనేటువంటిది మొట్టమొదటి హార్ట్ తో పుట్టుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద లైఫ్ బిగిన్స్ విత్ ద హార్ట్.
1: బిడ్డ పుట్టిన దశమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
0: The moment child is born, the people will be attentive, will be noticing the heartbeat of the child.
1: Kaluka manamu heart ni aadharanga teeskovali.
0: Therefore we should rely on the heart.
1: Heart ante emtunte physical heart kaadu.
0: It is not the physical heart.
1: Ee consciousness antaru.
0: The true heart is consciousness. Consciousness.
1: కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి.
0: Therefore we should keep this consciousness in the correct form.
1: అది మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: This should be the main factor.
1: ప్రేమతో బోధించినటువంటి ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: That act which is done with all the love will give you total bliss.
1: మానవుని అందుకున్న ఆనందమైనటువంటి తండ్రి మారుతుండాలి.
0: And in fact the bliss is present in everybody.
1: కానీ తన ఎందు ఉన్నది ఆనందము తనకే తెలియదు.
0: బట్ వన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ది బ్లిస్ విత్ ఇన్.
1: తనకు మొట్టమొదట తన యొక్క ఆనందాన్ని తాను చూసుకోవాలి.
0: దేర్ ఫోర్ వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ వన్ సోన్ సెల్ఫ్.
1: నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లిస్,
1: పరమ సుఖం,
0: ఇట్ సుప్రీం హ్యాపీనెస్,
1: కేవలం జ్ఞానమూర్తి,
0: ఇట్ వన్ ఆఫ్ విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ జ్యువల్.
1: ఈ ద్వంద్వాతీతంగా ఉంటుండాలి.
0: ది ట్రూ బ్లిస్ ఇస్ నాన్ జ్యువల్.
1: మనకి ఎక్కడ పోయినప్పటికీ ద్వంద్వమే.
0: అండ్ దేర్ ఫోర్ యూ ఫైండ్ దిస్ డ్యువల్ బ్లిస్ ఎవ్రీవేర్ ఇఫ్ యూ వాంట్ టు సీ.
1: కనుక ద్వంద్వం అనేటువంటిది ఉన్నంత వరకు మనకు ఆనందమే లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ డ్యువాలిటీ దేర్ ఇస్ నో బ్లిస్.
1: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుంది.
0: Therefore, we should understand the underlying unity.
1: ఏ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి.
0: This unity should take you to purity.
1: ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి.
0: It is with this purity you can attain divinity.
1: Unity, purity, divinity.
0: Unity, purity, divinity.
1: ఈ మూడింటి ఎందు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
0: You are a true human if you have got this three-dimensional view of unity, purity and divinity.
1: కేవలము ఈ మూడు కూడా నువ్వు పశుపక్షి మృగాదులు కూడా ఆరోపిస్తున్నాయి.
0: In fact, we find the blissful state enjoyed by all animals, birds and beasts.
1: మొట్టమొదటి నీవు యూనిటీగా ఉండు.
0: Therefore first, let be there the purity first.
1: నీ పంచేంద్రియములు కూడా నువ్వు ఏకంగా చేయి.
0: Let all the five senses be unified.
1: అది ఏ ధ్యానం అంటారు.
0: And this what is called meditation.
1: కనుక మొట్టమొదటి మనము యూనిటీ పెంచుకోవాలి.
0: And we have to foster unity.
1: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములు వలె అక్కచెల్లెంటి వలె మనం జీవించాలి.
0: We should lead our lives considering everyone as brothers and sisters.
1: కాని అంటుంటారు brothers and sisters అని. ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం brothers and sisters అంటారు.
0: But at every meeting you find this people addressing you as brothers and sisters.
1: కాని ఆ brothers and sisters లోపల ఐకమత్యం ఉందా?
0: But do you find unity among brothers and sisters?
1: ఎక్కడా లేదు.
0: No unity anywhere.
1: యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము.
0: The true bliss can be attained where there is unity.
1: మన జీవితమే ఒక చెట్టు.
0: In fact, the human life is a tree.
1: ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే.
0: All the branches and sub branches are our relations.
1: దైవ చింతనే మన యొక్క దీంట్లోని ఫ్లేవర్స్.
0: And the constant thought of God.
1: ఆ ఫ్లేవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యక్తం చిక్కుతుంది.
0: Out of this flower, only you get the fruit, ultimately the bliss.
1: ఆనందమే మన ఫలం.
0: Therefore, bliss is the fruit of life.
1: ఆనందం అనేటువంటిది లేకుండా ఈ ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: Without this bliss, what is the use of any fruit?
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రాపంచికమైన చదువు చదవచ్చు.
0: You can certainly acquire secular knowledge.
1: ఇది భౌతికమైన విద్య.
0: It's all physical knowledge.
1: కానీ దాన్ని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నం చేయాలి.
0: బేసింగ్ ఆన్ ది సెక్యులర్ నాలెడ్జ్ వన్ షుడ్ టర్న్ ఇన్ వర్డ్ అండ్ అక్వైర్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పోయినప్పుడే మనకు అన్ని విధాల శాంతి జరుగుతుంది.
0: యూ విల్ బి పీస్ఫుల్ వెన్ ఓన్లీ యూ గెట్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
0: ద మెయిన్ ఎడ్యుకేషన్, ద సెంట్రల్ పాయింట్ is love only.
1: ఆ ప్రేమ లేనటువంటి విద్యను ఎన్ని నేర్చినప్పుడు అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
0: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: కనుక మొట్టమొదటి ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ కల్టివేట్.
1: దేహములు వేరు వేరు అయినప్పటికీ దేహి ఒక్కడే.
0: దేర్ మే బి మెనీ బాడీస్ బట్ ది ఇన్డ్వెలర్ ఈజ్ ఓన్లీ వన్.
1: కనుక ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
0: Therefore, that indweller being common in everyone is the fundamental principle.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
0: యూ విల్ బి సర్టన్లీ బ్లిస్ఫుల్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
0: సో మెనీ అసెంబ్ల్డ్ ఇన్ దిస్ హాల్.
1: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
0: Many, many people have assembled here, but all our concentrated attention is on Swami. But only one view, one center.
1: Adhe Bhagavat Chintana.
0: That's what is called thinking of God. It is something like a person who has been fasting for the last 10 days, when he just comes across a banquet, how does he feel?
1: తిని లేనటువంటి వారికి తిండి చూపించాలి.
0: యు షుడ్ ఫీడ్ దోస్ హూ ఆర్ హంగ్రీ.
1: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
0: ద డివినిటీ కెన్ బి అటైన్డ్ బై సర్వింగ్ అదర్స్.
1: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కూర్చున్నట్టు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఆల్ ద వెల్స్ When all the rivers, lakes are empty and dry, supposing you find a downpour of rain, how happy you will be.
1: ఈ విధమైనటువంటి ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
0: బట్ వీ స్పెండ్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ ఎ మీనింగ్ లెస్ వే.
1: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
0: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ స్పెండింగ్ దిస్ యూస్లెస్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యార్థులు,
0: యు ఆర్ స్టూడెంట్స్.
1: విద్యను మీరు అర్థం చేయలేదు.
0: నేచురల్లీ యూ హావ్ గాట్ టు లెర్న్ స్టడీ.
1: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినటువంటి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: Without getting the essence, the depth of knowledge, there is no use in just going through the books.
1: కనుక మీరు ప్రతి ఒక్కదానికందు కూడా ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి.
0: We should understand the fundamental principle in every book, its profundity and its depth.
1: ఇంతమంది ప్రజలు ఉంటున్నప్పటికీ అందరి యందు ఒకే ప్రాణమే.
0: Though there are so many assembled here, many here, but life is one.
1: కనుక మీరు మొట్టమొదటి అందరి యందు ఉన్నటువంటి యొక్క దైవత్వాన్ని, దివినిటీని మీరు గుర్తించాలి.
0: Therefore you must recognize the basic factor of divinity present in everyone.
1: అది అనేది మొట్టమొదటి దేహం.
0: That is the chief objective.
1: దాన్ని ఆధారంగా తీసుకొని,
0: రిలయింగ్ ఆన్ దిస్,
1: మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకుని,
0: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి టేకెన్ అప్.
1: ఆధేయము ఆధారము రెండింటిని యొక్క తీరు చూస్తుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది.
0: Therefore that which is the foundation and the rest of the acquisition of knowledge will take care of themselves.
1: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ విజువలైజ్ ద సెల్ఫ్.
1: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
0: In this world we can say there is no one who cannot experience the self.
1: ఎలుకలు కూడాను తన పిల్లలేమైనా ఎక్కడ ఉంటుంటే దానిపై అంత మనసు పెట్టుకుని పోతుంటది.
0: Even rats also will have this sense of awareness to find out its young one.
1: దోమలు మొదలుకొని చీమలు మొదలుకు ఇది ఆత్మ విద్య అనే నేర్చుకుంటుంటాయి.
0: Right from mosquito or an ant there is this awareness.
1: కానీ అవి భాషతో చెప్పలేవు.
0: But they cannot express verbally.
1: ప్రవర్తనతో చూపుతుంది.
0: You find them in their behavior.
1: నిజంగా మీరు విచారణ చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలంతా చదివారు.
0: You have gone through big books so many.
1: కానీ ఇందులో మీరు నేర్చుకోవాల్సినటువంటి ఏమిటి?
0: What is it you have exactly learned?
1: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
0: You have become stone hearted, so harsh.
1: Hard. హార్డ్గా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకేమి చిక్కుతుంది?
0: With that stony heart, harsh heart, what is the use?
1: కనుకనే మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి.
0: Therefore we should begin with love.
1: ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు.
0: With this basic love you can be friendly with everyone.
1: కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
0: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
1: కనుక మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Therefore all of you develop love.
1: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
0: We are all studying in one college.
1: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
0: And that college is our life.
1: ప్రేమే లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
0: Without love, life is meaningless.
1: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
0: Love your neighbor.
1: ఆ పక్కన వాడి ఇంకొకరి పక్కన ప్రేమించాలి.
0: అండ్ దేర్ విల్ బి లవ్ స్ప్రెడింగ్ ఇన్ ద నైబర్హుడ్.
1: ఈ విధంగా ఒకదానికి వెళ్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
0: లైక్ దిస్ వెన్ యూ గో ఆన్ ఎక్స్పాండింగ్ లవ్ యూ కెన్ గ్రో మోర్ అండ్ మోర్.
1: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ హేట్రెడ్ ఇన్ అస్.
1: కనుక మీరందరూ కూడా అన్నతమ్ముల వలె అక్కశైలేంద్ర వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెలగాలి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ మింగిల్ అమంగ్ యువర్ సెల్వ్స్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు. సిస్టర్స్ కు సిస్టర్స్ కు బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటుంది.
0: బట్ వీ ఫైండ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ ఫైటింగ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టూ.
1: కనుక ఇది ఉండి ప్రయోజనం ఏది?
0: విత్ దస్ ఆల్ దిస్ కాంట్రవర్సీ
1: బ్రదర్ అంటే ఎక్కడున్నాడు బ్రదర్?
0: Where are brothers? Where is this brotherhood?
1: Ah, brother, nenu, nene brother.
0: In fact, the brother whom you call is verily yourself.
1: Ah, okka prema bhavamu okati pechukunte andaru saripotaru.
0: If you have got this feeling of love, naturally you can understand the oneness.
1: Kani ippudu aa navunu chaala cheddaga maarchukuntunnaru.
0: But this love is diverted and perverted.
1: Ee premanu premagane teesukovali manam.
0: We should consider the basic love as love itself.
1: ఈ ప్రేమ ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటవుతాం.
0: Then there is love to love, we'll all be one.
1: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద.
0: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
1: కానీ అన్నింటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
0: But there is only one that is common.
1: ఈ హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
1: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏదేది అవసరమో అదే దానికి అవసరము.
0: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్ స్పెసిఫిక్ డ్యూటీ.
1: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు, కాదు కాదు, ఐదు చేతి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఫీల్ దట్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ సెపరేట్ అండ్ డిఫరెంట్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్.
1: ఒకనాడు ఐదు కూడా పొట్టాడకపోతే,
0: వన్ డే ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
1: ఎవరు మనలో పెద్దవారు?
0: హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్
1: us? ఎవరు మనలో మంచివారు?
0: హూ ఇస్ గుడ్ అమంగ్ us?
1: చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేదు.
0: నేను
1: మీ అందరికంటే కూడా గొప్పవాడు.
0: ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: నేను చాలా ప్రధానుని.
0: ఐఎమ్ చీఫ్.
1: లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
0: ఏదర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ రైటింగ్, విదౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. Therefore, I am most important.
1: Tachana ee reel navindata.
0: And then the pointing finger got up.
1: Ayyo, bottle reel, nuve em pan chestavu? Nene lekapothe palani vaaru veeru, palani vaaru vaaru, palani vaaru vaaru ani nenu cheppukunda pothe nuve em pan cheyalevu annadu.
0: The pointing finger went on speaking like this, without me, who is going to direct you?
1: Nenu pedda vaadini annadu.
0: Therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger. You all seem to talk ridiculous way. I am greatest among you. And after all, two of you on one side, the remaining two fingers on the other side are like Aedes.
1: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
0: దేర్ఫోర్ ఐఎమ్ గ్రేటెస్ట్.
1: అప్పుడు నాలుగో వేలు చెప్తుంది.
0: అండ్ ఫోర్త్ ఫింగర్ స్టార్టెడ్ సేయింగ్,
1: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఏ యొక్క వజ్రవారికి మీద పుష్యరాగము చూచినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు, కానీ ఇంక ఎవరికి పెట్టరు.
0: ద ఫోర్త్ ఫింగర్ వెంట ఆన్ సేయింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ టాకింగ్? ఇట్స్ ఆల్ సీమ్స్ టు బి ఫనీ. ఇట్స్ ఓన్లీ రింగ్ ఇస్ గివెన్ డెకొరేటెడ్ to this ring finger. Therefore, I am greatest. No matter that. Therefore, I am the chief greatest of all. Then comes the little finger.
1: అయ్యా ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా.
0: If any lesson is to be taught to anybody, the little finger comes first. I only tell people.
1: I am the leader,
0: says the little finger.
1: కాబట్టి నేను లేకుండా పోతే మీరు ఎవరు నన్ను ఫాలో చేయలేరు.
0: Without my leadership, none can follow.
1: కట్ట కాబట్టి హృదయం చెప్పిందట, పిచ్చివారు, ఐదు మంది చేస్తేనే ఐదు విధమైన గుణములు వస్తున్నాయి. ఐదు విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
0: And ultimately the heart said, you seem to be madcaps. All the five fingers are same. With all the five functionaries around, with all these five senses, and five spirits.
1: అప్పుడు ఈ ఐదు కూడా తల్ల ఉంచుకొనిపోయాయి.
0: Then all the five fingers bent their head in shame.
1: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటికంటే గొప్పది ఏమిటంటే హృదయమే.
0: Therefore, if you investigate, you'll understand.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా కేవలము దీని అంగములే తప్ప వేరు కాదు.
0: The ego and the jealousy and the pride are all associated with the exterior.
1: కనుక ఎవరికి వారే గొప్ప.
0: Everyone is great in his own way.
1: మీరందరూ కూడా ఎవరికి వారే వారి గొప్ప అనుకోండి, కాలంలో వ్యక్తం చేయకండి.
0: But don't go by this greatness and feel egoistic.
1: అందరు కలిసి ఏకంగా ఉంటుంది.
0: All of you stand united.
1: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
0: If there is anything goes wrong, all of you should stand united and check.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మన జీవితంలో మనకు ఎన్నో ఆదర్శాలు ఉంటున్నాయి.
0: In life then we have so many ideals to follow.
1: ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి ఆ అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాం.
0: But in fact these ideals are within everybody. But we read about these ideals from books.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడాను ఐ సమంగా ఉంటుండాలి.
0: Everyone says I. This I-ness is common.
1: ఎవరు సాయిబాబా అంటే ఐ అంటారు.
0: If you say, who is Sai Baba? You get the response, I.
1: Who is Vice Chancellor?
0: Who is the Vice Chancellor?
1: The Vice Chancellor.
0: He will say, I am the Vice Chancellor.
1: Atani chuptundi ee veru.
0: He is pointing finger. Therefore, it is one that points out. Therefore, we should also be one pointed. In fact, the self, Atma, is uniform, same in everyone.
1: Ekam eva adhitiyam brahma.
0: It is only one, not two, the one without the second.
1: Ajatvikanga meeru paikkolakkaledu.
0: You don't expect to grow to heights.
1: Ajatvikamaneya kevalam ane andu unnatundi tattvame.
0: Therefore, spirituality means to know your own true nature.
1: Ninnu chusukoni ahankara padutunnavu.
0: In fact, you go by the external form.
1: ఈ అహంకారం చేత మనం ఏమి తెలుసుకోలేము.
0: And you are egoistic. With this ego, you cannot expect.
1: అందరూ ఒక్కటే.
0: We are all one.
1: అని అనుకుంటే అప్పుడు అందరి క్షేమము నీ క్షేమంగానే ఉంటుంటుంది.
0: You will consider everybody's welfare and prosperity as your own.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
0: We should have this sort of unity.
1: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
0: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
0: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ ది హార్మనీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి.
0: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
1: వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాము.
0: ఇట్ ఈస్ వేదిక్ డిక్టమ్ దట్ సేస్ లెట్స్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి మెలుగుదాము.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాము.
0: లెట్ అస్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ లెర్న్డ్ టుగెదర్.
1: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు.
0: దిస్ ఈస్ వేదిక్ డిక్టమ్.
1: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
0: ఆల్ షుడ్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి చదవాలి.
0: దే షుడ్ లెర్న్ టుగెదర్.
1: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకో పుస్తకం నువ్వు తీసుకోవు, ఈ విధంగా ఉంటుంటే అది ఎట్టవుతుంది.
0: యు ఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ విత్ ఈచ్ అదర్, దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది అల్టిమేట్.
1: కనుక అందరూ ఏకం కావాలి.
0: సో ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ ఫీల్ బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఒక్కటే ఒకటి.
0: దేర్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్. నో,
1: ప్రేమను పెంచుకోండి.
0: Develop love fundamentally.
1: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
0: This love is within you and also in everybody.
1: అందరి యందు ఉన్నటువంటి ప్రేమనే నా యందు కూడా ఉన్నది.
0: The love which is spread in everyone is present in me too.
1: నేను అందరి ప్రేమను నేను చూస్తున్నాను, కానీ నా ప్రేమను నేను చూచు.
0: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడీ.
1: కనుక నాకు వారందరూ ఒకటే.
0: Therefore, we are all one, basically being.
1: మీ అందరూ కూడాను అదే భావంతోనే మెలగండి.
0: With these feelings of love, we should mingle each other.
1: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
0: We worship and worship.
1: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
0: First, love yourself.
1: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
0: You have no respect and love for yourself, but we say all are God's divine.
1: All are one.
0: All are one in fact.
1: Be alike to everyone.
0: Be alike to everyone.
1: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
0: This is the lesson that you have to learn.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చదివే చదువుతున్నారు,
0: యూ స్టడీ నో డౌట్,
1: కానీ ఈ చదివే దాంట్లో కూడా నువ్వు ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ ది సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ వన్నెస్.
1: అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యూనిటీ అండ్ పర్ఫెక్ట్.
1: నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు, నవగ్రహాలు.
0: వీ స్పీక్ ఆఫ్ 9 ప్లానెట్స్. ప్లానెట్స్
1: ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద 9 ప్లానెట్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ టోటల్ యూనిసన్. లైక్ వైజ్ దర్ యూనిటీ అమంగ్ యూ.
1: చూడు ఇన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది.
0: ఆల్ ద పెటల్స్ హియర్ మేడ్ దిస్ ఫ్లవర్.
1: కానీ ఇది ఒకటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు.
0: ఇఫ్ యూ సపరేట్ అవుట్ పెటల్స్ యూ డోంట్ గెట్ ద ఫ్లవర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్.
0: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
1: అదే మన గులాబీ పుష్పము.
0: దట్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ ఈ రోజు ఫ్లవర్ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి అంత రాలిపోతుంది.
0: యాజ్ ది టైమ్ పాసెస్ బై ద పెటల్స్ విదర్.
1: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
0: యు సీ ద ఫ్లవర్, ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్. వాచ్ దిస్.
1: ఇదే 9 రత్నాలు.
0: దిస్ రింగ్ హ్యాస్ 9 జెమ్స్.
1: ఈ 9 చేతిని ఒక రింగ్ అయిపోయింది.
0: ఆల్ ద 9 జెమ్స్ మేడ్ వన్ రింగ్.
1: ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
0: ద వన్ హూ వేర్స్ దిస్ రింగ్ విత్ 9 జెమ్స్ హీ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. 9 ప్లానెట్స్ విల్ బ్లెస్ హిమ్ వేర్ ఎవర్ హీ గోస్.
1: కనుకనే ఈ 9 ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎండెవర్స్.
1: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము పాయించాలి.
0: స్టాండ్ యునైటెడ్ స్టడీ లెర్న్ అండ్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ సొసైటీ.
1: అతి ఏకత్వం ఉండేటువంటి చదువును చదవండి.
0: స్టడీ టు బి యునైటెడ్.
1: ఫేమస్ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
0: వీ హావ్ గాన్ బియాండ్ ద టైమ్.
1: కనుకనే ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అన్ని మేము హృదయంలో ప్రింట్ చేసుకోండి.
0: ప్రిజర్వ్ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ దట్ హ్యావ్ బీన్ టోల్డ్ టు యూ.
1: అప్పుడే మీరు మంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సార్థకత పొందుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్ యూ విల్ రియలైజ్ ది ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరికీ నా ప్రేమ ఆశీర్వాదములు.
0: భగవాన్ బ్లెసెస్ ఆల్. హి షవర్స్ హిస్ లవింగ్ బ్లెసింగ్స్ ఆన్ ఎవ్రీవన్.
1: మీరందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి శాంతిని అందించండి.
0: యు బి యునైటెడ్ యు స్టడీ వెల్ యు బి హ్యాపీ అండ్ మేక్ యువర్ పేరెంట్స్ ఈక్వల్లీ హ్యాపీ బై సర్వింగ్.
1: మొట్టమొదట మీకు బాడీ ఇచ్చినది ఎవరో తల్లిదండ్రులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హ్యావ్ గాట్ దిస్ బాడీ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: కనుక మొట్టమొదట మీ పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ చెప్పండి.
0: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు పేరెంట్స్.
1: అప్పుడే మీకు చదువు సార్థకపోతుంది.
0: దెన్ ఓన్లీ the essence of education is realized.
1: Mayin chestara premamudita manase kaho kamara mara kamara mara kamara mara kamara mara.

0: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 14th of July 2016 as part of Thursday Live from Prashanthinilam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 15 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा ने अपने इस पीयूष सदृश प्रवचन में कर्म और आंतरिक विशुद्धता के महत्व को पुनः रेखांकित करते हुए हमारे लिए आचरण अनुकूल मार्ग का निर्देशन किया। स्वामी ने स्पष्ट किया कि कर्म और मानव जीवन ताने बाने की भांति आपस में जुड़े हुए हैं, जिन्हें अलग करना संभव नहीं है। जब मानव के लिए कर्म अनिवार्य है, तब अपने ज्ञान और बुद्धि का उपयोग करते हुए सत्कर्म ही करने चाहिए। किसी के लिए भी अनासक्त सत्कर्मों में प्रवेश करना सरल नहीं है, जिसके लिए बहुत बाह्य एवं आंतरिक साधना करनी पड़ती है। निष्काम कर्म और उसके परिणाम को समझाने के लिए स्वामी ने बुजुर्गों द्वारा आम के पौधे रोपने का प्रभावपूर्ण उदाहरण प्रस्तुत किया है। भगवान बाबा का स्पष्ट कथन है कि आंतरिक विशुद्धता के बिना यह अनासक्त कर्म करना साध्य नहीं है। अतः प्राथमिक स्तर पर प्रत्येक साधक को अपने मन से राग, द्वेष, अभिमान जैसे दुर्गुणों को निकाल फेंकना चाहिए। बाह्य दृष्टि को रखने पर आंतरिक दृष्टि विकसित नहीं हो पाती है। इसीलिए सांख्य योग के उपदेशों को जीवन में आचरण में लाना अनिवार्य है।
4: कर्मेन्द्रियाणि संयम्यया आस्ते మనసా స్మరణ్. కర్మలను ఆచరించుటలో కాని కర్మలను ఆచరించకపోవటలో కాని ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు. చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము. మనసునందు మాధుర్యములను దూరము చేయుటే ప్రధానము. చిత్తమునందలే రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము. ఇవి ఏవి చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంతవాసము చేసినప్పటికీ, ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
3: కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరణ. కర్మోకే కర్ణే अथवा कर्मों के न करने में कोई रुकावट नहीं है। चित्त में निहित वासनाओं को दूर करना ही प्रधान विषय है। मन में विद्यमान मलिनताओं को दूर करना ही प्रधान है। चित्त में निहित राग और द्वेष का उन्मूलन करना ही इसका प्रधान आशय है। इन सब के न करने पर भी संसार से डर कर, भाग कर पहाड़ों की गुफाओं में निवास करने और कोई कर्म न करने पर भी वह बद्ध ही है।
4: कारणम मनसनंदली मालिन्यमुलु अनेक विधमुलैनटुवंटि भावमुलनु पुरिकोल्पुचू उंटाई। हृदयम नंदली वासनलु అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుతుంటాయి. చిత్తమునందరి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి. కనుకనే మనసునందలి మాలిన్యము, హృదయమునందలి వాసన, చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ, ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
3: इसका कारण मन में निहित मलिनताएं अनेक प्रकार की भावनाओं को उकसाती रहती हैं. हृदय की वासनाएं अनेक प्रकार के संकल्पों विकल्पों का सृजन करती रहती हैं. चित्त में निहित राग और द्वेष मानवता को ढक देते हैं. भगवत गीता ने निरूपित किया कि मन की मलिनता, हृदय की वासना और चित्त के राग द्वेष का उन्मूलन कर जो प्रशांत हृदय से रहते हुए लोगों के बीच में रहते हुए भी कई प्रकार के कर्म करते हुए रहते हैं वही सच्चे योगी हैं.
4: अयते इति सत्यमुनु गुर्तिंचलेनि मानवुलु कर्म संन्यासमुनु पूनि केवलमु कालमु व्यर्थमु गाविंचुटलो तम कर्तव्यमनि भाविस्तुंटारु. ఆధ్యాత్మిక రంగములో సోమరత్వములకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది. కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది. అది అనాసక్తి, ఆసక్తి లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
3: ఇస్ సత్య సే జో అవగత్ నహీ హై वे कर्म संन्यास को अपनाकर समय को व्यर्थ में बिताते हुए इसे ही अपना कर्तव्य मानते हैं. गीता बार बार चेतावनी देती आई है कि आध्यात्म के क्षेत्र में आलसीपन के लिए कोई स्थान नहीं है. इसीलिए भगवद गीता में सच्चे योग के रूप में अनासक्त योग को ही निरूपित किया गया है. वही अनासक्ति है. ఆసక్తి రహిత దివ్య మార్గ హి అనాసక్తి హై.
4: ఈ సాంఖ్యయోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది. ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగబాకుటం ఇది సాధ్యము కాని పని. సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మను చేరడానికి ప్రయత్నించాలి.
3: గీతా ఇస్ సాంఖ్య యోగ్ మే నిష్కామ కర్మ కి విశేషత కో నిరూపిత్ కర్తీ ఆయీ హై. కిసీ భీ సాధక్ కే లియే దుష్కర్మో కి స్థితి సే నిష్కామ కి స్థితి కో పహుంచనా అసంభవ హై. ప్రథమతః సద్గుణ కర్మో అర్థాత్ సదాచార సంబంధీ కర్మో మే ప్రవిష్ట హోకర్ वहां से सत्कर्मों में प्रवेश करने के द्वारा निष्काम कर्म में पहुंचने के प्रयत्न करने चाहिए.
4: కర్మలను ఆచరించుటలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని గీతావాక్యము. చిత్తస్య శుద్ధయే కర్మః, చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది. అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది? కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
3: కర్మో కో కర్నే మే నిహిత ఆంతరిక అర్థ క్యా హై? గీతా కా ఉపదేశ హై కి ఇన్ కర్మో కే కారణ చిత్త శుద్ధి ప్రాప్త హోతీ హై. చిత్తస్య శుద్ధయే కర్మః, గీతా నే ఆదేశ దియా కి చిత్త కీ శుద్ధి కే లియే కర్మో కా ఆచరణ కరో. ఫిర్ కిస్ ప్రకార కే కర్మో సే चित्त की शुद्धि प्राप्त होती है? ईश्वरार्पण बुद्धि से किए जाने वाले कर्मों से ही चित्त की शुद्धि प्राप्त होती है.
4: ईश्वरार्पण बुद्धि तो गावించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత నేర్పరుస్తుంది. వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది. ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించుటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది. కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది. దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కానీ లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కానీ రూపొందుతుంది. ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
3: ఈశ్వరార్పణ బుద్ధి సే కియే జానే వాలే కర్మో సే చిత్త మే పవిత్రతా ఉత్పన్న హోతీ హై. పకాయే గయే ఖానే కో జబ్ హమ్ ఖాతే హై తో వహ మాత్ర భోజన హోతా హై, పరంతు ఉసే జబ్ ఈశ్వర్ కో సమర్పిత కర్కే ఖాయా జాతా హై తో వహ ప్రసాద్ హో జాతా హై. అతః మానవ ఆసక్త భావనా సే జో క్రియా కర్తా హై వహ కర్మ మే పరిణత హోతీ హై, పరంతు దైవార్పిత బుద్ధి సే కియే జానే పర్ కర్మ కర్మయోగ్ అథవా పవిత్ర యజ్ఞ కా రూప్ ధారణ కర్తా హై. ఐసే కర్మయోగ్ సే హీ చిత్త శుద్ధి కీ ప్రాప్తి హోతీ హై.
4: భగవంతునికి అద్భుతంగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి, పవిత్రమైనటువంటివిగా ఉండాలి. సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థం అందించినప్పుడే అది ఉత్తమమైనదిగాను పవిత్రమైనదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి. అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి, ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి, ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి. భగవంతునికి అర్పించట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు. కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలుగాను పవిత్రమైన కర్మలుగాను ఆదర్శవంతమైన కర్మలుగాను రూపొందించుకోవాలి.
3: ఈశ్వర్ కు సమర్పిత కియే జానే వాలే కర్మ కైసే హోనే చాహియే, వే కర్మ అత్యంత పవిత్ర హోనే చాహియే. ఏక్ సామాన్య వ్యక్తి కో దీ జానే వాలీ ఏక్ ఛోటీ సీ వస్తు ఉత్తమ పవిత్ర ఔర్ ఉపయోగీ హోనీ చాహియే. ఐసీ స్థితి మే ఈశ్వర్ కు అర్పిత కియే జానే వాలే కర్మ ఔర్ కితనే పవిత్ర హోనే చాహియే, కితనే విశుద్ధ హోనే చాహియే, కితనే సాత్విక హోనే చాహియే. ఈశ్వర్ కు అర్పిత కర్తే సమయ జో కర్మ చాహే ఉస్ కర్మ కో జిస్ వస్తు కో చాహే ఉస్ వస్తు కో అర్పిత కర్నే కే ప్రయత్న నహీ కర్నే చాహియే, అపితు ఈశ్వర్ కు అర్పిత కియే జానే వాలే కర్మ సత్కర్మ పవిత్ర ఔర్ ఆదర్శపూర్ణ కర్మో మే రూపాయిత్ కర్నే చాహియే.
4: ఒక భగవంతునికి ఒక పుష్పము అర్పితం చేయాలంటే ఆ పుష్పమునందు ఉండేటువంటి క్రిములను మనం వేరు చేసి దానిని పరిశుద్ధపరిచి ఆ పుష్పమును భగవత్ అర్పితం గావిస్తాం. కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పముగా రూపొందాలి. పుష్పములో సుగంధము చేరినట్టుగా మన కర్మలలో పవిత్ర భావములు చేరాలి. పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగాని మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి. ఇట్టి కర్మలను భగవత్ అర్పితము గావించటమే భగవద్గీత యొక్క నిజ యోగము.
3: జబ్ హమ్ ఈశ్వర్ కో కోయి పుష్ప సమర్పిత కర్తే హై తో పహలే యది ఉస్మే కోయి కీట పతంగ హో తో ఉసే దూర్ కర్ ఉసే సాఫ్ కర్ సమర్పిత కర్తే హై. అతః హమ్ జో భీ కర్మ కరే వే ఈశ్వర్ సమర్పిత పుష్ప హోనే చాహియే. जैसे पुष्प में सुगंध रहती है उसी प्रकार हमारे कर्मों में पवित्र भावनाएं जुड़ी होनी चाहिए. जैसे पुष्प में सुंदरता होती है उसी प्रकार मानव के कर्म भी विशुद्ध एवं मार्गदर्शक होने चाहिए. ऐसे कर्मों को ईश्वरार्पण करना ही भगवत गीता का यथार्थ योग है.
4: ज्ञान अज्ञानमुनु वेरु चेसी ज्ञानमुनु अज्ञानमुनु तेलुसुकोनी జ్ఞానమును జ్ఞానముతో లయము గావించటమే సాంఖ్యము. కనుక సాంఖ్యయోగం అనగా జ్ఞానమును జ్ఞానముతో లయము గావించుకునేటువంటి విధానమే సాంఖ్యము. ఈశ్వరానుభూతిని పొందగోరు వారు మొట్టమొదట కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి. ఓర్పు, పట్టుదల, శారీర మానసిక పరిశుద్ధము, ఆవేదనతో కూడినటువంటి ప్రేమ, షట్ సంపత్తి, ఇది శమ దమము ఉపరతి తితిచ్ఛ శ్రద్ధ సమాధానం.
3: జ్ఞాన్ ఔర్ అజ్ఞాన్ కో అలగ్ కర్, జ్ఞాన్ ఔర్ అజ్ఞాన్ సే అవగత హోకర్ జ్ఞాన్ కో జ్ఞాన్ మే విలీన్ కర్నా హీ సాంఖ్య హై. అతః सांख्य योग का तात्पर्य ज्ञान को ज्ञान में विलीन करने का विधान ही सांख्य है। ईश्वर की अनुभूति को प्राप्त करने के इच्छुक व्यक्ति में सबसे पहले कुछ लक्षण होने चाहिए, जैसे संयम, दृढ़ संकल्प, शारीरिक एवं मानसिक शुद्धता और व्यथापूर्ण प्रेम। इन्हें षट संपत्ति कहते हैं, जैसे शम, दम, उपरति, तितिक्षा,
5: श्रद्धा
3: और समाधान।
4: ఇక్కడ ఓర్పు ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం. ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు, ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు, ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు. ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి. ఓర్పునే లేకుండా మానవత్వం మనకి ఏమాత్రము విలువ రాణించదు. ఈ ఓర్పు అనేటువంటిది కేవలం స్థిత ప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది. ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
3: पहले संयम। प्रत्येक मानव में संयम अवश्य होना चाहिए। इस संयम से वंचित होने के कारण ही राजा भ्रष्ट हो गए, संयम को खो देने के कारण ही ऋषि भी भ्रष्ट हो गए, संयम को खो देने के कारण ही पंडित भी पतित हो गए। अतः संयम को हमें प्रधान कवच के रूप में ग्रहण करना चाहिए। संयम के न होने पर मानव जीवन कदापि उत्कृष्ट नहीं होगा। संयम एक स्थित प्रज्ञ के लिए प्रधान गुण के रूप में साकार होता है। बिना संयम के हम स्थित प्रज्ञता को पहले संयम। प्रत्येक मानव में संयम अवश्य होना चाहिए। इस संयम से वंचित होने के कारण ही राजा भ्रष्ट हो गए।

0: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము. పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు. పవిత్రమైన కార్యములు ఎందు, పారమాత్మికమైనటువంటి విషయములందు ఇది ఏమాత్రం కూడాను తాము చలించక భ్రమించక స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు. ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలములకు సంభవించినప్పటికీ పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము. పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు. ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు. ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు. పట్టుదల వీడితిమా ఓర్పు అనేటువంటిది మనం బలహీనం పొందుతాం. ఓర్పును కోల్పోతిమా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
1: సంయమ కా ప్రధాన లక్షణ సంకల్ప హే. సంకల్ప హోనా చాహియే, పరంతు మూర్ఖతాపూర్ణ నహి హోనా చాహియే. కహా గయా హే కే పవిత్ర ఏవం పారమార్థిక కార్యో మే విచలిత్ ఔర్ భ్రమిత్ నా హోతే హువే స్థిర రహనే వాలీ భావనా హీ మానవ కే లియే సంకల్ప హే. చాహె కితనీ హీ పరేషానియా క్యో నా ఆయే, కితనీ హీ అసువిధాయే క్యో నా హో, పరంతు సంపన్న కర్నే కే లియే స్వీకృత పవిత్ర కార్య కో పూరా కర్నే కే లియే హమ మే సంకల్ప హోనా చాహియే. సంకల్ప హీ నా హో తో సంయమ మే శక్తి నహీ హోగీ. సంయమ ఔర్ సంకల్ప జుడవా బచ్చే హై, యే ఏక్ దూసరే కో ఛోడకర్ నహీ రహ సక్తే హై. సంకల్ప కో త్యాగ దేనే పర్ సంయమ మే కమజోర్ పడ్ జాయేంగే. సంయమ కో ఖో దేతే హై తో సంకల్ప అదృశ్య హో జాతా హై.
0: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు, శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధము గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధము గావించుకున్నకు తగిన ప్రయత్నం చేయాలి. ఇందులో రాగద్వేషములు, అభిమాన మమకారములు ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి. అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
1: అబ్ శారీరక్ ఏవం మానసిక విశుద్ధత కే బారే మే. జిస్ ప్రకార్ हम शरीर को विशुद्ध रखते हैं, उसी प्रकार मन के व्यवहार एवं भावनाओं को विशुद्ध रखने के प्रयत्न करने चाहिए. मन से राग और द्वेष तथा अहंकार और ममत्व को हमें दूर करना चाहिए, तभी हम इंद्रिय नियंत्रण कर पाते हैं.
0: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టమొచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టమొచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుగుతుండను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంటి ప్రధానమైనటువంటి గుణములు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత. కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటిదే కర్మక్షేత్రము. కనుకనే ఇందులో నిష్కామ కర్మకు చాలా ప్రధానత అందించింది. అర్థము మన ముఖం యొక్క స్వరూపాన్ని ఏ విధంగా నిరూపిస్తుందో, మన దేహమునందల టెంపరేచర్ ని ఏ విధంగా థర్మామీటర్ నిరూపిస్తుందో, మానవుని యొక్క మంచి చెడ్డలను కర్మకలాపంలో నిరూపిస్తుంది.
1: జిస్ ప్రకారే కచువా అప్నే అంగో కో అప్నీ ఇచ్ఛా కే అనుసార్ అందర్ బాహర్ కర్తా హై, ఉసీ ప్రకార్ హమే భీ అప్నీ ఇంద్రియో కో అప్నే వశ్ మే రఖనే కే ప్రయత్న కర్నే చాహియే. ऐसे गुणों को स्थित प्रज्ञ के लक्षणों के रूप में गीता ने निरूपित किया है. मानव का स्वभाव कैसा है इसे निरूपित करने वाला कर्म क्षेत्र ही है. इसीलिए निष्काम कर्म को अत्यंत प्रधानता दी गई है. जिस प्रकार एक आईना हमारे चेहरे के स्वरूप को स्पष्ट करता है, जिस प्रकार हमारे शरीर के तापमान को थर्मोमीटर बताता है, उसी प्रकार हमारी अच्छाई और बुराई के बारे में हमारे कार्यकलाप ही बताते हैं.
0: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని తాను చేసేటువంటి కర్మల ద్వారానే మనకు గుర్తింపు చేసుకోవచ్చు. ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును, మహాత్యాగిగా గోచరం కావచ్చును, పవిత్రమైన హృదయుడుగా మనకు విశ్వసించవచ్చును, కానీ అతను చేయు కర్మల యందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింపచేస్తుంది. మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు, నిర్దయ నిర్దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు, కానీ కర్మ మార్గంలో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.

0: రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
1: అత హం మానవ్ కే స్వభావ్ కో ఉస్కే కర్మో కే ద్వారా జాన్ సక్తే హై. ఏక్ ఆద్మీ దేఖనే మే బడా సాత్విక్ లగ్ సక్తా హై, మహాన్ త్యాగీ లగ్ సక్తా హై, పరమ పవిత్ర హృదయ వాలా ప్రతీత హో సక్తా హై, పరంతు ఉస్కే కర్మ పశుతా ఔర్ రాక్షసతా పూర్ణ హో సక్తే హై. కుచ్ లోగ్ దేఖనే మే బడే కఠోర్ లగ్ సక్తే హై, బడే నిర్మమ ఔర్ నిర్దయీ లగ్ సక్తే హై, లేకిన్ దయా ఔర్ ప్రేమ్ సే పూర్ణ ఉన్కే కర్మ ఉన్హే సాత్విక్ నిరూపిత్ కర్తే హై. ఏక్ వ్యక్తి రజోగుణ వాలా హై అథవా వహ సాత్విక్ గుణ మే హై యా తామసిక్ గుణ వాలా హై, యహ ఉస్కే కర్మో ద్వారా హీ హమ్ జాన్ సక్తే హై.
0: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది. మానవుని యొక్క నిత్య జీవితం లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత. సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసమును పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించటం లేదు. కర్మ మార్గము మానవునికి ప్రధానమైనటువంటి ధర్మమని కూడాను నిరూపించింది. ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మమని కూడాను బోధించింది. జన్మ యొక్క ధర్మమును ధర్మం యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యమని కూడాను స్పష్టం చేసింది.
1: అత గీతా నిరూపిత్ కియా హై కి మానవ్ కి ధర్మ సంబంధి ప్రవృత్తి కో నిరూపిత్ కర్నే కి క్షమతా కర్మ క్షేత్ర మే హీ హై. మానవ్ కే దైనందిన్ జీవన్ మే ఆచరణ యోగ్య కార్యో కో గీతా హీ నిరూపిత్ కర్తీ హై. సర్వసంగ పరిత్యాగీ హోనే, జంగల్ మే ప్రవేశ్ కర్నే అథవా సన్యాస్ గ్రహణ కర్నే కా ఆదేశ్ గీతా కదాపి నహీ దేతీ. గీతా నిరూపిత్ కియా హై కి మానవ్ కే లియే కర్మ మార్గ హీ ప్రధాన ధర్మ హై.
2: యహ భీ ఉపదేశ్ దియా కి ధర్మ మార్గ మే అగ్రసర్ హోనా హీ జీవన్ కా మర్మ హై.
1: యహ భీ స్పష్ట కియా హై
2: కి జీవన్ కే ధర్మ
1: ఔర్ ధర్మ కే మర్మ సే అవగత హోనా హీ మానవ్ కా కర్తవ్య హై.
0: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు. కర్మాచరణ ఎందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది. కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి. ఈ కర్మలు ఎందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి. పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి, ఆచరించాలి. అప్పుడే ఇవి క్రమక్రమేణ సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
1: కర్మ కో త్యాగ్ కర్ శరీర్ కా ఏక్ పల్ కే లియే భీ రహనా అసంభవ్ హై. గీతా నే ఇస్ సత్య కా ఉపదేశ్ దియా హై కి మానవ్ కా కర్తవ్య కర్మాచరణ మే హీ హై. అత ఏక్ సామాన్య మానవ్ या एक सामान्य साधक को सबसे पहले कर्म मार्ग में प्रवेश करना चाहिए. हमें सदा पवित्र कर्मों का ही अनुसरण करना चाहिए. जो भी कर्म करते हैं वे परोपकार संबंधी होने चाहिए. आदर्शपूर्ण कर्मों का आदेश देना और स्वयं उनका आचरण भी करना चाहिए. ऐसा करने पर ही वे धीरे धीरे सात्विक भावना में प्रविष्ट होकर తదనంతర నిష్కామ కర్మ మే ప్రకాశమాన్ హోంగే.
0: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మను ఆచరించలేడు. అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి. కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు. ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది. ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి. ఈ ఆవరణ విక్షేపములకు రూపము లేదు. ఆవరణం అనగా ఆవరించినటువంటిది, కప్పబడినటువంటిది. ఏ విధంగా కప్పబడినటువంటిది, దేనితో కప్పబడినటువంటిది, ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి, రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి, దీన్ని తీసివేయటం ఎట్లా, ఇది మాయ యొక్క స్వభావం.
1: బినా ఇచ్ఛాఓ కే కోయి భీ మానవ్ కర్మ నహీ కర్ సక్తా హై. ఇసిలియే హమే ఇన్ ఇచ్ఛాఓ కో ईश्वर की प्रीति के संदर्भ में बढ़ाना चाहिए। इसी को श्री कृष्ण बार बार अनासक्ति योग के रूप में निरूपित करते आए। यहां कुछ हद तक माया आवृत होती है। इसके मूल कारण के रूप में आवरण और विक्षेप उपस्थित रहते हैं। इन आवरण और विक्षेप के कोई रूप नहीं है। आवरण का अर्थ ढका हुआ है। किस प्रकार ढका हुआ है, किससे ढका हुआ है, ढके हुए इसको हम कैसे हटा सकते हैं? जिसका रूप ही नहीं है उसका ढकना क्या और उसका कैसे निकालना, यही माया का स्वभाव है।
0: दारी अंदु पड़ने त्राड़ुनु चीकटिगा उन्न समयमलो इदि पामु अनि मनं भ్రమించాము अयिते इक्कड आवरणं एमिटि उन्न त्राड़ुनु పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము. కానీ పాము ఉన్నదా? లేదు. లేని దానిని కప్పబడుచుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి. ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది? ఇది చీకటి ఎందు ఆవరించినది. అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందను భ్రమ ఆవరించినదా? త్రాడును పాము ఆవరించలేదు, మానవుని మనసును భ్రమ ఆవరించింది. కనుక ఈ భ్రమనే ఒక మాయ. దీనిని ఒక జ్యోతితోత లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు, ఉన్నది త్రాడే. కనుక ఆవరణం పోయినది.
1: అంధేరే మే రాస్తే మే పడి రస్సీకో హమ్నే సాప్ సమ్జా. యహాం ఆవరణ క్యా హై? యహాం జో రస్సీ హై ఇస్సే హమ్ సాప్ కే రూప్ మే భ్రమిత్ హో రహే హై. లేకిన్ క్యా సాప్ హై? నహీం హై. जो नहीं है उससे ढका रहना ही भ्रम है। इस भ्रम ने हमें कब ढका? इसने अंधेरे में हमें ढका। तो क्या रस्सी को सांप ने ढक दिया अथवा हमें भ्रम ने ढक दिया? रस्सी को सांप ने नहीं ढका, मानव मन को भ्रम ने ढक दिया। अतः यह भ्रम ही एक माया है। लेकिन एक ज्योति अथवा प्रकाश के सहारे देखने पर प्रतीत होगा कि यहां सांप नहीं है, रस्सी ही है। अतः आवरण हट गया।
0: उन्न पदार्थम कनिपिस्तुंडाली, इदि विच्छेपम। उन्नदि एप्पटिकी उंडिदे, अंदुलो ए मार्पुलु कूडानु उंडवु। भ्रमलु रावटं पोवटं इदि केवलं ओक विधमैनटुवंटि बंधुत्वंगा भाविंचुकोवच्चु। माय कानि బాధలు కాని, నిందలు కాని, నిష్క్రూరములు కాని, ఇవన్నీ కూడాను కేవలం రాకపోకలతో ఉండినటువంటి బంధుత్వం వంటివి. వచ్చిన బంధువులు శాశ్వతంగా మన ఇంటిలో నిలువరు, రావటం పోవటం. ఇదే విధంగానే మాయా అనేటువంటిది కేవలం మానవుని యొక్క భ్రాంతిగా రావటం పోవటం జరుగుతుంది.
1: యహాం జో పదార్థ హై వహీ దిఖాయి పడ్ రహా హై, యహీ విక్షేప్ హై. అతః జో హై वह सदा के लिए रहेगा, इसमें कोई परिवर्तन नहीं होंगे। भ्रम ही आते जाते रहते हैं। इसे एक प्रकार से बंधुत्व माना जा सकता है। माया हो अथवा कष्ट अथवा निंदा अथवा आलोचना, ये सब आने जाने वाले रिश्तेदारों के समान हैं। आए हुए रिश्तेदार हमेशा के लिए हमारे घर में नहीं ठहरेंगे, ये आते और चले जाते हैं। इसी प्रकार माया भी मानव के भ्रम के रूप में आती जाती रहती है।
0: उन्न त्राड़ कपड़ने पाము इदे आवरण కానీ कपड़ने పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము. అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడాను గోచరం కావచ్చును, కానీ రెండు కూడాను ఒకే పర్యాయం గోచరం కావచ్చు. రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడాను జరగవచ్చు.
1: జో రస్సీ హై ఉసే సాంప్ నే ఢకా, యహీ ఆవరణ హై. పరంతు ప్రకాశ్ కే సహారే ढके हुए सांप को देखने पर उसका न होना और जो रस्सी थी उसका होना ही विक्षेप है। हम विचार कर सकते हैं कि क्या एक बार आवरण और एक बार विक्षेप होते रहते हैं? बारी बारी से एक एक हो सकते हैं तथा दोनों एक ही बार भी हो सकते हैं। आना और जाना हो तभी दोनों आवरण और विक्षेप हो सकते हैं।
0: కనుక అర్జునునికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింపు చేసుకున్నాడు. కానీ మనము పై దృష్టిలు మాత్రమే మనము అభివృద్ధిని గావించుకుంటున్నాం. అంతర్దృష్టి ప్రధానమైనటువంటిది, అదే శాశ్వతమైనటువంటిది. అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
1: అత శ్రీకృష్ణే ఇస్ సాంఖ్య యోగమే అర్జున్ కో ఢకే अज्ञान रूपी आवरण को ज्ञानोपदेश के सहारे निकाल फेंक कर अर्जुन के सहज स्वभाव के स्वयं प्रकाश स्वस्वरूप स्वसंकल्प तत्व को निरूपित किया। हम बाह्य दृष्टि को ही विकसित कर रहे हैं, परंतु आंतरिक दृष्टि अत्यंत प्रधान है, वही शाश्वत है। ऐसे सत्य नित्य स्वस्वरूप से विस्मृत होकर हम नश्वर अस्थिर चंचल और सतत परिवर्तनशील जगत दृष्टि को विकसित करने के कारण अपने निज तत्व से दूर होते जा रहे हैं।
0: భగవంతుడు చేసేటువంటి పని అది. నాయన, ఎంతకాలం ఈ జగత్తునందు నీవు జీవించినప్పటికీ ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ ఇవి క్షణభంగురం. ఏ విధమైనటువంటి బంధుత్వమును అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడాను కదిలిపోయేటువంటివి. ఈ జీవిత ప్రవాహములో సర్వము కూడాను ఇందులో కొట్టుకుని పోయేటువంటివి. కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థమును మనం పట్టుకున్నప్పుడు ఇవి మనము రక్షించగలవా? పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోతున్నది, పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోతున్నది, పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు. దీనిని పట్టుకుని ప్రయోజనమేమిటి?
1: ఇసిలే ఈశ్వర్ కహతే హై కి వత్స్, चाहे कितने ही समय तक तुम यहां जीवन यापन करो, चाहे कितने ही कर्म करो, परंतु सब क्षणभंगुर हैं। जिस प्रकार के भी बंधुत्व अभिमान और ममत्व को बढ़ाओगे वे सब विनष्ट हो जाने वाले ही हैं। जीवन के इस प्रवाह में सब कुछ बह जाने वाले ही हैं। बह जाने वाले पदार्थ को पकड़ने पर क्या वे हमारी रक्षा कर सकते हैं? पकड़ा हुआ पदार्थ बहा जा रहा है, पकड़ने वाला भी बहा जा रहा है, फिर पकड़ने से फायदा ही क्या?
0: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధిపరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం. కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణుజొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది. కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరము గావించుకొని ఇంద్రియమును నిగ్రహించుకుని నీవు రాగద్వేషమును దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు. మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు. కర్మను ఆధారము చేసుకునియే నీవు భక్తి యందు నీవు ప్రవేశించాలి. భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
1: హం అనిత్య విషయంపర్ పకడకో కస్తే హువే जीवन के तत्व को विनष्ट करते जा रहे हैं। अतः शाश्वत ईश्वरीय तत्व की शरण में जाने पर ही हमें यथार्थ आनंद की प्राप्ति होगी। श्री कृष्ण ने अर्जुन को आदेश दिया कि हे अर्जुन, तुम अपने ऊपर ढके हुए अज्ञान को दूर कर, इंद्रियों को नियंत्रित कर, मन में स्थित राग द्वेष को दूर कर, मन की मलिनता को मिटाओ। मानव जीवन में कर्म से बढ़कर अन्य कोई मार्ग है ही नहीं। कर्म को आधार बनाते हुए तुम्हें भक्ति में प्रवेश करना चाहिए, भक्ति को बढ़ाकर ही ज्ञान में प्रवेश करना चाहिए।
0: కనుక మానవుని యొక్క విశిష్టత గాని మానవుని క్రింద తోయుట గాని ఉన్నత స్థాయికి కొనుపోవడానికి గాని కర్మని. కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీను కర్మ చేత కట్టబడినటువంటివి. ఈ కర్మల చేత యజ్ఞ యాగాది క్రతువులు కాని దాన ధర్మాది వృత్తులు కాని మనం ఆచరించవచ్చు. అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి? కేవలం స్వర్గమును చేర్చడం మాత్రమే.
1: मानव की विशिष्टता अथवा उसके पतन होने या उच्च स्थान पर पहुंचने का कारण कर्म ही है। मानव की समस्त अच्छाइयां और बुराइयां उसके कर्मों से ही आबद्ध हैं। इन कर्मों के आधार पर ही हम यज्ञ यागादि कृतुएं तथा दान धर्मादि सत्कर्म कर सकते हैं। इन यज्ञ यागादि कर्मों का फल क्या है? मात्र स्वर्ग तक पहुंचाना ही है।
0: కాని ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటిన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు. యోగ కర్మ సుకౌశలం అన్నాడు. కౌశలమనే కాదు సుకౌశలం అన్నాడు. ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానం మరొకటి ఉన్నది నాయన. ఈ స్వర్గమే సత్యము నిత్యమని నీవు భావించకు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, ఇది కొంతకాలంలో తిరిగి దిగిరావలసి వస్తుంది. ఇది తాత్కాలికమైనటువంటి క్యాంపు. ఇందులో నీవు శాశ్వతంగా జీవించడానికి వీలు కాదు. ఏదో దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైనటువంటి భోగభాగ్యములు లభించునని నీవు భావించవచ్చు. ఏ భోగభాగ్యములు నీవు ఆశించవో దీనికంటే కొంత ఉత్తమమైనటువంటిగా ఉండవచ్చును. అంతేకాని అంతకు మించి మరొక సుఖములు అక్కడ లేవు. కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకున్నది. అది ఏ? దైవాత్మతత్వము. ఇదే బ్రహ్మ సంయోగము. ఇది ఆత్మానుసంధానము.
1: పరంతు శ్రీకృష్ణ అర్జున్ కో సచేత్ కియా कि इससे भी एक अन्य उन्नत स्तर है। योगः कर्मसु कौशलम्, कौशल नहीं सुकौशल कहा। वत्स, इससे भी एक अन्य उन्नत स्तर है। ऐसा मत विचार करो कि यह स्वर्ग ही सत्य और नित्य है। क्षीणे पुण्ये मर्त्यलोकम् विशन्ति, कुछ समय के बाद फिर धरती पर उतरना पड़ता है। यह मात्र तात्कालिक कैंप है। यहां तुम शाश्वत नहीं रह सकते हो। तुम विचार कर सकते हो कि दैहिक और इंद्रिय संबंधी भोग प्राप्त हों, ये इन सांसारिक भोगों की तुलना में कुछ उत्कृष्ट हो सकते हैं, परंतु इससे बढ़कर वहां अन्य सुख प्राप्त नहीं है। इससे भी उत्कृष्ट एक अन्य तत्व है, वही दैवात्म तत्व है, वही ब्रह्म संयोग है, यही आत्मानुसंधान है।
0: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు. నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది. అది నీవే అనుభవించాలనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు. మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో. అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చును. కానీ ఆ ఫలములు తన మనమళ్ళు, తన కొడుకులు, తన మనమరాళ్లు కూడా అనుభవించవచ్చు కదా. కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది. ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
1: శ్రీకృష్ణ అర్జున్ సే కహా కి ఐసీ దివ్యతాపూర్ణ స్థితి కో ప్రాప్త్ కర్నే కే లియే తుమే కర్మో మే నిష్కామ్ కర్మ కర్నే చాహియే. తుమ్ జో భీ కర్మ కర్తే హో తో ఉస్కా ఫల్ అవశ్య హై, परंतु ऐसा भी नहीं है कि उसका फल तुम ही भोगो। घर के पिछवाड़े में दादाजी ने एक आम का पौधा लगाया होगा, लेकिन उसके पेड़ होकर फल लगने तक दादाजी गुजर गए हो सकते हैं, परंतु उसके फलों को उनके बेटे, पोते, पोतियां खा सकते हैं ना। अतः कर्म का आचरण करने वाला उसके फल को न भोगने पर भी फल अवश्य होता है। उस फल का अनुभव कोई भी कर सकता है।
0: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలములు నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను తాతలేదు. మన పెరటిలోని వృక్షము ఏనాటికైనా ఫలమునిస్తుంది, అది మన వారు ఎవరైనా భుజిస్తారు అనేటువంటి ఒక విశాల భావంతో నాటి ఉండొచ్చు. ఇట్టి విశాలమైన భావంతో పాతినటువంటి వృక్షం యొక్క ఫలితమే తన కుటుంబములు అనుభవిస్తుంటారు. ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు? నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు. అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు. సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు. కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా నువ్వు విశాలం చేసుకోవటం, ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే. అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి. దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాది.
1: దాదాజీనే कभी न कभी आम खाने के विचार से पौधा नहीं रोपा। पिछवाड़े का यह पेड़ कभी न कभी फल दे सकता है और हमारे अपने ही उन्हें खाएंगे की विशाल भावना के कारण से पौधा रोपा होगा। ऐसी विशाल भावना से दादाजी द्वारा रोपे गए पेड़ के फलों को उनके परिवार वाले ही खाते हैं। दादाजी ने किस भावना से पौधा रोपा? कम से कम मेरे परिवार वाले तो खाएंगे, ऐसा विचार करने में भी एक संकुचित इच्छा है। फलों का खुद ही अनुभव करने की अपेक्षा परिवार वालों द्वारा अनुभव करने की विशाल भावना कुछ हद तक उत्तम ही है, लेकिन इससे भी उत्तम भावना यह है कि फलों का अनुभव चाहे जो भी करे अच्छा ही है। इसे दैवार्पित भावना के साथ करना और भी विशाल है।
0: కనుకని అన్నింటికంటే నిష్కామ కర్మ యందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వకర్మలు కూడాను మనం అనాసక్తితో మనం ఆచరించాలి. కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది. బుద్ధి యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది, కానీ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి. అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు. సాధ్యం కాదని మనం విసర్జించరాదు, క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: అత నిష్కామ భావన కే సందర్భ మే హమే సభీ కర్మో కో దైవార్పిత ఏవం అనాసక్త భావన సే కర్నా చాహియే. ఇసిలియే యహా యహ నిరూపిత హోతా హై కి బుద్ధి యోగ కీ అపేక్షా అనాసక్త యోగ హీ अत्यंत पवित्र है। बुद्धि योग में कुछ वैचारिक शक्ति उत्पन्न होती है। बुद्धि ग्राह्यम मतीन्द्रियम, यहां बुद्धि की तुलना में अनासक्ति ही उत्कृष्ट और उत्तम है, परंतु ऐसी अनासक्ति सामान्य व्यक्ति के लिए असंभव है। इतने मात्र से असंभव मानकर हमें इसे त्याग नहीं देना चाहिए, बल्कि ధీరే ధీరే ఇసే సంభవ బనానే కే లియే ప్రయత్న కర్నే చాహియే.
0: మనం అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధన చేత సాధిస్తూ ఉన్నాము. సాధనమున పనులు సమకూరు ధరలోన, ఒక్కటి మాత్రం మనం లక్ష్యం అందించుకోవాలి. ఎక్కడ చూచినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి. సర్వత్రా పంచభూతాని అష్టం, ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి. ఎక్కడ చూచినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కాని భూతలం నందు కాని ఎక్కడ కూడాను ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు. ఈ పంచభూతములు కూడాను పరమాత్మని యొక్క ప్రతిబింబములే, ఇవి అంశములే. కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము, ఇదే భగవత్ప్రీతి అర్థం కూడా అవుతుంది.
1: అనేక అసంభవ కార్యం కో హం సంభవ బనా రహే హై, సాధన సే హోతే హై కార్య సఫల ధరతీ పర్. హమే ఏక్ తత్వ కో లక్ష్య మే రఖనా చాహియే कि सर्वत्र व्याप्त तत्व एक ही है के सत्य से अवगत होना चाहिए। सर्वत्र पंचभूतानि षष्टम किंचिन्न विद्यते, हमें निरूपित करना चाहिए कि छठा भूत है ही नहीं। जहां देखने पर भी न पाताले न भूतले, चाहे पाताल में हो या भूतल में, पंचभूतों से बढ़कर अन्य भूत है ही नहीं। ये पंचभूत परमात्मा के प्रतिबिंब ही हैं, अंश ही हैं। अतः सबको पंचभूतात्मक मानना यही भगवत प्रीत्यर्थ होगा।
0: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి ఎందుంచుకొని కర్మల ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి. మనం పైపై దృష్టిని మాత్రమే అభివృద్ధి పరచుకోరాదు. ఒకనొక సమయంలో జనక మహారాజు పండిత మహాసభను ఏర్పాటు చేశాడు. ఇందులో గొప్ప గొప్ప పండితులంతా కూడాను అందులో ప్రవేశించారు, ప్రతివాద భయంకరులు కూడాను ప్రవేశించారు. వాగ్ద్వారం లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడాను ప్రవేశించారు. భూమిని కదిలింపచేసేటువంటి వారు కూడాను ప్రవేశించారు. వీరి ప్రతిజ్ఞలు పట్టు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు. అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటుంది, గాని సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: ఐసీ ఉన్నత భావనాఓ ఆర్ ఉన్నత లక్ష్యకు దృష్టి మే రఖతే హువే కర్మో కా ఆచరణ కర్తే హువే హమే సార్థక్ జీవ బననా చాహియే. హమే బాహ్య దృష్టి కో వికసిత్ నహీ కర్నా చాహియే. ఏక్ బార్ మహారాజా జనక్ నే పండిత సభా కా ఆయోజన్ కియా. బహుత్ బడే బడే పండిత్ ఉస్మే ఉపస్థిత్ హువే. భయంకర్ ప్రతివాదీ భీ ప్రవిష్ట్ హువే. వాక్ శక్తి సే సమస్త జగత్ కో పరాజిత్ కర్ సకనే వాలే భీ ఆయ. ధర్తీ తక్ కో హిలా దేనే వాలే భీ ప్రవిష్ట్ హువే. ఇన్కీ ప్రతిజ్ఞాఓ సే పరిచిత్ హోనే పర్ ఇన్కీ శక్తి కా బోధ్ హోతా హై. సామాన్య లోగో కే లియే ఉస్ సభా మే ప్రవేశ్ కర్నే కా అవసర్ హీ నహీ థా. జబ్ మహారాజా జనక్ సభా కర్ రహే హై తో ఉస్మే బడే బడో కే లియే హీ అవసర్ థా, సామాన్య లోగో కో కోయీ అవసర్ నహీ థా.
0: ఆపర్చునిటీ వంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు? అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు, అతనికి ఎట్టి సహాయము లేదు, అతనికి దైవ సహాయం ఒక్కటే. దాన్ని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు. తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది. కానీ 3 దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు. ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు. ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇట్టి ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
1: ఐసీ సభా మే అష్టావక్రనే ప్రవేశ్ కర్నే కా ప్రయత్న కియా. అష్టావక్ర కో కౌన్ అందర్ జానే దేగా? ఉన్కే పాస్ కోయి రికమెండేషన్ నహీ థా, కోయి మదద్ నహీ థీ, మాత్ర ఈశ్వర్ కీ సహాయతా థీ. ఈశ్వర్ మే ఆస్థా రఖనే వాలో కో కోయి కష్ట యా హాని నహీ పహుంచతీ హై. తాత్కాలిక రూప్ మే కుచ్ అడచన్ హోనే పర్ భీ అంత మే విజయ హీ ప్రాప్త్ హోతీ హై. 3 దినో తక్ వహ మహారాజా జనక్ కే ద్వార్ పర్ ప్రతీక్షా కర్తే రహే. సభా మే ఉపస్థిత్ హోనే వాలే పండితో కో దేఖతే రహే. బడే బడో కో హీ ఐసే అవసర్ మిల్తే హై, శాయద్ ముఝే భీ అవసర్ మిల్ సక్తా హై కే విశ్వాస్ సే డటే రహే.
0: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు. ఇతను వయోవృద్ధుడు కాదు, మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు. ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి, కానీ అనుభవమా నిరాభవమా అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు. ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును కనుక ఎలాంటి వ్యక్తి ఎందు ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క విషయములు వెలువడుతున్నాయో గుర్తించుకోవాలని జనక మహారాజు అతని లోపల ప్రవేశపెట్టాడు. జనక మహారాజు తన యొక్క స్థానంలో ఆసీనుడయ్యాడు. ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
1: ఉన్కీ స్థితి కో దేఖ్ కర్ కిసీ పండిత్ నే మహారాజా జనక్ కో సూచిత్ కియా. అష్టావక్ర బూఢే నహీ ఉమ్ర మే ప్రౌఢ్ థే. देखने पर लगता था कि इन्हें कोई अनुभव नहीं है, परंतु ऐसे ही अनुभव या अनुभवहीनता का निर्णय नहीं किया जा सकता है. किस प्रकार की बांबी में किस प्रकार का सांप होगा कहना कठिन है. किस व्यक्ति में किस प्रकार का पवित्र ज्ञान होगा यह जानने के लिए महाराजा जनक ने उन्हें अंदर बुलवाया. महाराजा जनक अपने सिंहासन पर विराजमान थे तब अष्टावक्र उस सभा में प्रविष्ट हुए.
0: इतने రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండినటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు. కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు. ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు. కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది. మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు, కానీ ఇతరు నవ్వడానికి కారణమేమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది. ఇలాంటి వికార ఆకారం చూచిన తక్షణమే ఎట్టి మనుషుడికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు. ఇది కేవలం అమాయకత్వంగా కూడా మనం భావించవచ్చు.
1: అష్టావక్రుడు దేఖతే హీ సభా మే ఉపస్థిత్ సభీ పండిత్ జోర్ సే హసే. మహారాజా జనక్ ఉన్కీ ఓర్ ఏక్ టక్ దేఖ్ రహే థే, వే నహీ హసే. तब अष्टावक्र उन पंडितों से भी अधिक जोर से हंसे। अब पंडितों को बड़ा आश्चर्य हुआ। उन्होंने सोचा, हमारे हंसने का तो कारण है, लेकिन यह क्यों हंस रहा है? यही एक प्रश्न बन गया। ऐसे विकृत आकार को देखने पर किसी को भी अनायास हंसी आ सकती है। इसे हम मासूमियत भी मान सकते हैं।
0: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూసి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ. చంటి బిడ్డ నవ్విన తక్షణమే ఎలాంటి వారికి వారికి కూడా తెలియకుండా నవ్వుతారు. అమాయకత్వంలో ఉండేటువంటి పవిత్రత, కానీ ఇక్కడ పవిత్రతలో ఉండేటువంటి అమాయకత్వం గారు పొందుతుంది. పండితులందరూ కూడా చాలా గొప్పవారు, అమాయకత్వం ఏమాత్రం కూడా చేరిలేదు వాళ్ళు. కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
1: जब कोई मां अपनी बच्ची को लेकर जाती होगी तो पीछे से आने वाले को देखकर यह बच्ची हंसती है। बच्ची को हंसती देखकर कोई भी हंसता है। यह मासूमियत में निहित पवित्रता है। यहां सभी पंडित बहुत बड़े बड़े लोग थे, उनमें मासूमियत जरा भी नहीं थी। सभी लोग प्रतीक्षा कर रहे थे कि इस व्यक्ति के हंसने का कारण क्या है।
0: ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో, కానీ నీ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీనివల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణమేమిటి? అయ్యా, నేను ఇక్కడేదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను. ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజు సమావేశానికే వచ్చి ఉండేవాడిని కాదు. నేను గొప్ప గొప్ప మహాపండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను.
1: तब एक पंडित ने साहस जुटाकर पूछा, वत्स, तुम कौन हो? तुम्हारे रूप को देखने के कारण हमें हंसी आई, इसीलिए हम हंसे। परंतु तुम्हारे हंसने का कारण क्या है? तब अष्टावक्र ने कहा, स्वामी, यहां कोई बड़े बड़े पंडितों की सभा होने की बात सुनकर मैं आया, लेकिन ऐसे लोग यहां होने की बात मुझे पता चलती तो मैं महाराजा जनक की इस सभा में बिल्कुल नहीं आता। मैंने सोचा यहां महान पंडित होंगे, लेकिन यहां तो सब चर्मकार ही हैं।
0: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది. చర్మకారులు అంటే చెప్పులు కుట్టేటువంటి వారు అని దీని అర్థం. ఇంత కఠినమైనటువంటి పదం ఉపయోగపెడుతున్నావా అని అందరు కూడా చాలా ఉగ్రులైనారు. అష్టావక్రుడు చెప్పాడు, మీ చర్యలకు ఈ పదమే సరైనటువంటి పదం అన్నాడు. చెప్పులు కుట్టేటువంటి వారికే చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు. కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు, నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు, ప్రయత్నం చేయలేదు. కనుక పండితులైనటువంటి వారు అంతర్దశనము కలిగి ఉంటుండాలి. కనుక ఈ అంతర్దశనమే లేనటువంటి యొక్క తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కొన్ని అవకాశం కాదన్నాడు. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
1: ఏ బాతే సుంతే హి పండితోంకు బడా క్రోధ ఆయా. చర్మకార్ కా అర్థ జూతే బనానే వాలా యా చమార్ హై. सभी पंडित बहुत क्रोधित हुए कि उनके लिए ऐसे कठोर शब्द का प्रयोग किया गया। अष्टावक्र ने कहा, तुम्हारे व्यवहार के लिए यही शब्द सही है। जूते बनाने वाले को ही चमड़े के बारे में अच्छी तरह से पता चलता है, बाकी लोगों को कुछ पता नहीं चलता है। तुम सब मेरी चमड़ी को देख रहे हो, मेरे पांडित्य को नहीं। जो पंडित होते हैं वे आंतरिक दृष्टि वाले होने चाहिए। ऐसी आंतरिक दृष्टि के न होने पर कोई भी पंडित नहीं हो सकता है। इस सत्य से अवगत महाराजा जनक ने उन्हें पंडितों की सभा में शामिल कर लिया।
0: అదే విధముగాని లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించటం లేదు. కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యము నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే, యొక్క ప్రభావమే. హృదయం యొక్క శాంత స్వభావమునే తాను పరిశీలిస్తాడు. కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూసుకోవాలి. ఎట్టి సమయమునందు కానీ మనం ఉద్రేకములకు కానీ ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనము గురి కారాదు.
1: ఇసీ ప్రకార్ హం బాహ్య దృష్టికో వికసిత్ కర్తే హై పరంతు ఆంతరిక్ దృష్టికో వికసిత్ కర్నే కే ప్రయత్నం నహీ కర్ రహే హై. తుమ్ దేహ కీ సుందరతా పటుతా ఔర్ శక్తి కో మహత్వ దేతే హో పరంతు ఈశ్వర్ మానసిక్ విశుద్ధతా కో దేఖతే హై. వహ హృదయ కే శాంత స్వభావ కో హీ పరఖతే హై. ఇసీలియే హమే ఆంతరిక్ దృష్టికో వికసిత్ కర్తే హువే ప్రశాంత ఏవం ఆంతరిక్ భావనాఓ కో బఢానా చాహియే. किसी भी स्थिति में हमें क्रोध या आवेश के वशीभूत नहीं होना चाहिए.
0: దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు. దీనికి నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు. ప్రశాంతంగా ఉంటుంటే నీపైన అతని కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని, కానీ దానిని నిలపడానికి నీవు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
1: यदि कोई तुम्हारी निंदा करता है तो उससे तुम्हें होने वाला लाभ या हानि कुछ भी नहीं है. इतने मात्र से तुम्हें क्रोधित नहीं होना चाहिए. यदि तुम प्रशांत चित्त से रहोगे तो तुम्हारे प्रति उसका पूरा द्वेष एक बार में ही निकल जाएगा. यदि तुम उसे अपने में संभालने की कोशिश करोगे तो वह तुम्हारे लिए ही खतरा बन जाएगा.
0: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి. ఈ వాంతులు దేనివల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి? ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి. ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి. ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది. కనుక దేహంలో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవటానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు. కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటారు. ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు. మందులు ఇస్తే ఏమవుతుంది? ఏదో తాత్కాలికంగా అది నిలిచిపోతుంది, కానీ ఆ యొక్క మాలిన్యం లోపల ఉండినంత వరకు తిరిగి ఎప్పుడైనా మరి రావచ్చు.
1: టీకో వోమిటింగ్ అర్థాత్ ఉల్టియా షురూ హో జాతీ హై. తో కిస్ కారణ యే ఉల్టియా హో రహీ హై? అంతడియో మే వ్యర్థ పదార్థ కే పహుంచనే అథవా వహాం ఎసిడ్ కే ఉత్పన్న హోనే కే కారణ ఉల్టియా హో రహీ హై. जहां मलिनता इकट्ठा होती है वहां कीड़े जमा होते हैं. जहां कीड़े और मलिनता जमा होते हैं वहां अस्वस्थता आरंभ हो जाती है. इसीलिए हमें सतर्क रहना चाहिए कि हमारे शरीर में कहीं भी मलिनता इकट्ठी न हो. भीतर की गंदगी के ही कारण ये उल्टियां आती हैं. ऐसी स्थिति में उसे उल्टियां रुकने के लिए दवा नहीं देनी चाहिए. दवा देने पर तात्कालिक रूप में उल्टियां रुक सकती हैं, लेकिन मलिनता के अंदर रहने पर फिर से कभी भी उल्टियां हो सकती हैं.
0: कनुक आ मालिन्यं बैठ पड़े अंत वरकु नीवु ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు. పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనతకి కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు. ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు. ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు. ఈ పద్ధతిని మనం అవలంబించాలి. వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు. చెప్పుకొని తనలో ఉండేటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని శాంతాన్ని వహించాలి. ఈ శాంతమే మనకు సౌఖ్యము, ఈ సౌఖ్యమే మనకు సంతోషము, ఈ సంతోషమే మనకు స్వర్గము. ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
1: మలింతా కే పూరి తరహ సే నికల్ జానే తక్ కోయి దవా నహీ దేనీ చాహియే. ఉల్టియో కే థమ్ జానే కే బాద్ కమ్జోరీ కో దూర్ కర్నే కే లియే దవా దే సక్తే హో. ఉల్టియో కే కారణ వ్యక్తి కమ్జోర్ పడ్ జాతా హై. తబ్ హమ్ జో భీ కహే వహ హమారీ బాత్ సున్తా హై. इस विधि को हमें अपनाना चाहिए. उनके कुछ भी कहते रहने पर हमें टोकना नहीं चाहिए. उन्हें पूरी तरह से अपना द्वेष उगल लेने देना चाहिए और हमें शांत भाव से रहना चाहिए. यह शांत भावना ही हमारे लिए सौख्य है, यह सौख्य ही संतोष है, यह संतोष ही स्वर्ग है। ऐसी स्वर्ग तुल्य भावना को त्याग कर अनावश्यक ढंग से क्रोधित नहीं होना चाहिए।
0: ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం. ఉన్న సద్గుణములన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం. పర్యాయం చెప్పాను, క్షమ సత్యం, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ ధర్మము, క్షమ సంతోషము, క్షమ సర్వము, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితీతి అన్ని కూడా ప్రవేశిస్తాయి. కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి. గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధము. పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన నూనెంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు. పైన శుద్ధం ప్రతి ఒక్కరూ భావించుకోవచ్చును, కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటిది.
1: मानव के लिए यह संयम ही प्रधान गुण है। सभी सद्गुणों में यही महान है। अनेक बार मैंने कहा, क्षमा सत्य है, क्षमा धर्म है, क्षमा वेद है, क्षमा अहिंसा है, क्षमा धर्म है, क्षमा संतोष है, क्षमा सर्वस्व है सब लोकों में। इस क्षमा के होने पर उसमें दम, उपरति और तितिक्षा सब प्रवेश करते हैं। अतः अंतस को पवित्र रखना चाहिए। दुर्गुणों को दूर करना ही आंतरिक विशुद्धता है। बाहरी तौर पर साबुन, पाउडर और खुशबूदार तेल लगाना मात्र विशुद्धता नहीं है। बाह्य स्तर पर विशुद्धता कर सकते हैं, लेकिन आंतरिक शुद्धता अत्यंत आवश्यक है।
0: కారణం ఏమనగా అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ, భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు. కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి. ఇదే పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి. బయట ప్రపంచమునందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు. అంతర్భావమునందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
1: ఇస్కా కారణం క్యా హై? अंतर बहिश्च तत्सर्वम व्याप्य नारायण स्थितः। ईश्वर भीतर और बाहर दोनों जगह हैं। इसीलिए हमें निरूपित करना चाहिए कि ईश्वर का स्थान विशुद्ध है, इसे अत्यंत पवित्र रखना चाहिए। बाह्य जगत में विद्यमान ईश्वर हमें दिखाई नहीं देते हैं। आंतरिक भावना में विद्यमान ईश्वर ही हमारे आगे, पीछे और साथ में रहते हुए आंख की पलक की भांति हमारी रक्षा करते रहते हैं।
0: కనుక ఇక్కడ స్థిత ప్రజ్ఞ లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చుననేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగములో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. ఇక్కడ శమము మనశ్శాంతి, దమము ఇంద్రియ నిగ్రహం, ఉపరతి ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన, అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి, తితిక్ష ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి యొక్క స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి. ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని, భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి. తితిక్ష ఉపరితి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేసుకోవటం. శ్రద్ధ అనగా గురువునందు కాని, పండితులు ఎందు కాని, తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం. ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యము, భగవద్వాక్యాన్ని గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు. సమాధానం, ఈ సమాధానం అంటే ఏమిటంటే అన్నింటి ఎందుకును సంతృప్తి కలిగి ఉంటుండాలి.
1: శ్రీకృష్ణే इस सांख्य योग के अंतर्गत स्थित प्रज्ञ के लक्षणों का उल्लेख करते हुए किस प्रकार के गुणों का अनुसरण कर मानव आदर्शपूर्ण बन सकता है का पूरी तीव्रता के साथ उपदेश दिया। शम अर्थात मानसिक शांति, दम अर्थात इंद्रिय नियंत्रण, उपरति अर्थात पवित्र भावना के साथ युक्त तीव्र वेदना, तितिक्षा अर्थात कष्ट के समय में भी अचंचल स्थिरता को बनाए रखना, चाहे किसी भी प्रकार के कष्ट, दुख और चिंताएं हों, परंतु ऐसी स्थिति में भी अविचल बुद्धि और भ्रम रहित मन का होना ही तितिक्षा है। उपरति का अर्थ है इच्छाओं को त्याग देना। श्रद्धा का अर्थ है गुरुओं, पंडितों और जिस ईश्वर में आस्था हो उनके द्वारा कथित वाक्यों और कथनों में पूर्ण विश्वास का होना। समाधान का अर्थ है हर स्थिति में संतुष्ट रहना।
0: चिंते कादु चित्ते एकाग्रता अत्यवसरम। ई चित्ते एकाग्रता उंडिनप्पुडे मानवुनि यंदु अचंचलत्वमु ఏర్పడుతుంది. అచంచలత్వం ఏర్పడినప్పుడే మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది. ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛల యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది. వాంఛల యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతకట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది. మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది. అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపమైపోతుంది.
1: ఇతనా హి నహీ, చిత్తైకాగ్రత అత్యంత ఆవశ్యక్ హై. చిత్తైకాగ్రత కే హోనే పర్ హి మానవ్ మే అచంచలత స్థాపిత్ హోతీ హై. अचंचलता के स्थापित होने पर ही तीव्र श्रद्धा प्राप्त होती है। इस तीव्र श्रद्धा के प्रभाव से ही इच्छाओं में विरक्ति उत्पन्न होती है। इच्छाओं के प्रति विरक्ति उत्पन्न होने पर स्वयमेव इंद्रिय नियंत्रण संभव हो पाता है। इंद्रिय नियंत्रण को प्राप्त करने पर मानसिक शांति प्राप्त होती है। मानसिक शांति के स्थापित होने पर आंतरिक एवं बाह्य शुचिता प्राप्त होती है। आंतरिक और बाह्य शुचिता के प्राप्त होने पर संयम ही हमारा स्वरूप हो जाता है।
0: కనుకనే ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు. కేవలం శ్లోకములు కంఠస్థము చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు. కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి. అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు. కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: ఇసీలియే శ్రీకృష్ణ ఉపదేశ దియా కే ఇన్ పాంచ్ ప్రకార్ కీ భావనాఓ కో ప్రాప్త కర్నా ప్రత్యేక్ సాధక్ కే లియే అనివార్య హై. मात्र श्लोकों को कंठस्थ करने से कोई प्रयोजन नहीं है। श्लोक कंठस्थ करने के साथ साथ एक दो विषयों को हमें अपने जीवन में अपनाना चाहिए, तभी गीता का माधुर्य हमारे हृदय में प्रविष्ट हो सकता है। अतः मैं आशा करता हूं कि प्रतिदिन तुम जिस आनंद की अनुभूति प्राप्त कर रहे हो उसे धीरे धीरे अंतर्मुख कर सकोगे। उपसंहार। भगवान बाबा ने अपने इस प्रेरणादायक प्रवचन में मानव जीवन से संबद्ध अनेक महत्वपूर्ण तथ्यों का उपदेश दिया, ताकि हम उनको अपने जीवन में अपनाकर लाभान्वित हों। स्वामी ने स्पष्टतः कहा कि कर्म और कर्मफल दोनों मानव के लिए अनिवार्य हैं, इसीलिए मानव को शम से लेकर समाधान तक विद्यमान षड्गुणों को पूरी तत्परता के साथ विकसित करने के लिए साधना मार्ग को अपनाना चाहिए। आध्यात्मिक क्षेत्र में यदि कुछ भी करना है तो प्रथमतः व्यक्ति को आंतरिक शुचिता को अपनाना चाहिए। आंतरिक विशुद्धता के महत्व को समझाने के लिए स्वामी ने अष्टावक्र का उदाहरण प्रस्तुत किया। श्रीकृष्ण ने भी अर्जुन को यही उपदेश दिया, जिसे प्राप्त करने के लिए राग द्वेषादि बुरे गुणों का विसर्जन कर सद्गुणों को बढ़ाना चाहिए, जिनमें संयम और दृढ़ संकल्प अत्यंत प्रधान है। संयम और संकल्प की नींव पर ही जीवन की अट्टालिका खड़ी है। संयम की अनुपस्थिति में कुछ भी संभव नहीं है। अतः आध्यात्मिक प्रगति हेतु सर्वप्रथम इस संयम को पाथेय बनाना चाहिए। अस्तु।
3: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 15 सितंबर 1984 को दिया गया प्रवचन सुना।
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా, ఎంతమందియో స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యు కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌందర్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఈ శరీరమును మనము శమనకూర్చైనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: And hence it is essential to maintain this body, experience in the proper way and in a sacred way.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: The day and the night passed off will never come back.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యూ కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యూ కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్, ఎనీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
0: ధనమునకు ఎవరు వెలిపిస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluvu ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevithamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునియే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ అండ్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణములను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ప్రొటెక్ట్స్ హోల్డింగ్ ద డివినిటీ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోనూ నగలు పెట్టినట్టు.
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ ఎన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు విలువ దేహముడు ఉండేది సుమా.
1: Within this body is present the divinity.
0: ఈ దేహమునందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణములు వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice and so on.
0: ఈ నాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand representing the moment.
0: ఈ మూడు ముందు కూడా చక్కగా తిరుగుతున్నది గాని దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్స్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకోనకున్నా చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిరుక్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరం నందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfishness.
0: Paropakaratham idam shariram.
1: The body is gifted to render service.
0: Ninnu nivu rachinchukotame kaakunda nee toti manavulu kudanu nivu rachinchadaniki tagina kankanam kattukovali.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: Paropakara nimittamai mana praapulaadinappude mana swartham kudunu andaro oka bhaganga imidi untari.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కాని ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never. ఇతరులకు నీవు
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడాను స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ కలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి యొక్క దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ట అవుతాడు?
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice selfishness.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after
0: అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనము సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్న చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life. If we know yourself, you will be able to know others. If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో ఐ వాట్ ఐ మెంట్.
0: అన్ని మన పదముల నుండే ఇమిడి ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద వర్డ్స్ దట్ వీ స్పీక్.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: ఎ డివోటీ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ భగవాన్ ఐ వాంట్ పీస్.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: వై డు యూ సఫర్ లైక్
0: ఐ అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ఐ?
0: ఈగో.
1: ఐ మీన్స్
0: వాంట్ అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: Want ante empty ishtamu.
1: Want means desire.
0: Kaka ego nu korika nu rendittini neevu chusesi inka akkada unnadi peace ade neeku labhyam avutundi.
1: So give up I the ego, the desire, the want, and the peace remains as it is.
0: Kaka dani endukudunu konni minus cheyali konni plus cheyali.
1: Therefore in certain aspects we should add, in other aspects we should delete.
0: కనుకని ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనే అనేక విధముగా గుడుతుడుకులు పాడవుతున్నది.
1: Therefore life passes through certain stages because of these additions and deletions.
0: కనుక మనము ఐ అనేటువంటి ఒక అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: So we should make every attempt to sacrifice this I, the ego.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: We consider it very difficult.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటి.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యు హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కదనే పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహం?
1: హౌ లాంగ్ దిస్ బాడీ?
0: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: సో 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: neka prayamando
1: or youth
0: neka mudimi yendo
1: old age
0: neka musali yendo
1: or advance
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die nobody can
0: maraname nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైనా దేహమున్నంతలో తను తెలియవలేవు.
1: If you are intelligent enough you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదియే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intelligent.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not nobody knows.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: So 100 years life span is specified but you cannot go by that.
0: బాల్యమందు
1: either boy

0: ఈ దేహంతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేనులు ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్కనే నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one I meant, you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడ మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటిస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ seen anywhere else.
0: Kanukane videshamulaku poyetunti varikanta upadeshistu vacharu prachinulu.
1: Therefore this has been the teaching by the ancients.
0: Pichivada desha deshamulu tirigi desha timmariga maripothunnavu.
1: Oh man cap, you go around the different countries, you become a vagabond. What is that you're done?
0: Aa tirigeetunti oka padartham anta niyande untunnadi.
1: In fact all that you see is within you.
0: Derini aasanti neevu videshamulaku velutunnavu. ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండేటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్.
0: గూఢంగా
1: హిడెన్
0: తనయంది ఇమిడి ఉన్నటువంటి ఒక తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అన్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీ ఇస్ నాట్ ద బాడీ.
0: ఒక దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమ్మనెంట్.
0: కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచియస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచియస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent
0: values.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దక్షమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: నో వన్ ఇస్ ఎ స్కాలర్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: క్రమక్రమేణ సాధనలు కలిపి
1: గ్రాడ్యువల్లీ హి ప్రాక్టీస్
0: సాధనల ద్వారా ఆవిర్భవించుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇచ్చి ఆవిర్భవింపచేసుకునేటువంటి దానికే ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: All the learning today amounts to education.
0: It is artificial way.
1: The modern one is artificial.
0: కానీ ఆర్టిఫిషియల్ అంటే ఆర్ట్ అంతా అవుట్సైడ్ ఉంది, హార్ట్ ఇన్సైడ్ ఉంది.
1: ఆర్ట్ ఇస్ అవుట్సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్.
0: కాబట్టి ఆర్ట్ అంతా కూడాను ఎడ్యుకేషన్.
1: సో అవుట్సైడ్ ఆర్ట్ ఇస్ ఎడ్యుకేషన్,
0: హార్ట్ ఎడ్యుకేర్.
1: సో ద హార్ట్ ఇన్సైడ్ రిప్రజెంట్ ఎడ్యుకేర్.
0: అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి.
1: వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ మేనిఫెస్ట్.
0: చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు.
1: వీ డోంట్ ఫైండ్ ఎనీవన్ హూ హస్ సీన్.
0: కనుకనే దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవి చేశారు.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ క్లియర్ డెమోన్స్ట్రేషన్.
0: చదువులన్నీ చదివి
1: హావింగ్ స్టడీడ్ ఆల్,
0: చాలా వివేకి అయి
1: బీయింగ్ ఇంటెలిజెంట్,
0: మధుడి తన్నలుగుడు మందమతుడు.
1: ఏ ఫూల్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్.
0: ఎంత చదువు చదివి
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్
0: ఏ నీతి ఉన్నను
1: హి మే బి ఎనీవే
0: హీరుని గుణం మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్నెస్.
0: తనకి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఆఫ్టర్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ హిమ్ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావు.

0: చదువుకోవాలి.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి చావు లేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ చావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సాగు లేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఇస్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వం.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులు కంత నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్స్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్
0: డిసపియర్స్ ఈ పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతా కూడాను అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడాను కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడాను మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈస్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టి నీకు గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టియే లేకపోతే సృష్టియే కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో ఆది శంకరాచార్య
0: ఏమిటి వీటి నిమిత్తమై
1: వాట్ ఫార్.
0: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బాయ్ హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు.
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: ఈ స్కాలర్ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు బి గ్రేటెస్ట్ స్కాలర్. ఈ
0: పండితుని నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money.
0: నేను ధనమును సంపాదించి ఏం చేయగలను అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంపాదనతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయవస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know the.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్స్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్ షెల్టర్.
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్నా?
1: Do you need education to carry on your life?
0: ఏ చదువులు లేనటువంటి పశుపక్షి మృగాదులు కూడా నువ్వు భుజించడం లేదా?
1: Don't you find birds and beasts partaking food without an education?
0: నిద్రించడం లేదా?
1: Don't you find them sleeping?
0: ఆ పశుపక్షి మృగాదులు కూడా నువ్వు సుఖాన్ని అనుభవించడం లేదా?
1: Are they not comfortable?
0: పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.
1: The human life is not for that purpose of food, raiment and shelter.

0: At the last minute, at the time of death, the rules of grammar dukrum karani will never come to your rescue.
1: Ee deham enta kaalam undinappudiki nee edo oka naatiki maraninchuka tappadu.
0: The body may last for a long time, but it cannot be eternal.
1: The
0: messengers of death are prepared to drag your
1: body. When
0: relatives give up the hope and ask the body to be taken
1: out of the body.
0: When the children and wife cry loudly. Is it possible to sing the glory of God then at the last time? At that time, if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలములందే కూడాను మనం దీన్ని సాత్వికంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore in this lifetime itself we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గుణముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: We should experience the latent values, virtues.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: We should put them into practice.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: We should lead a good conduct.
1: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
0: And we should give up this body with good thoughts and sentiments.
1: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
0: Body is never permanent.
1: మలమూత్ర దుర్గంధం మాంసరక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: Body is full of the fecal matter and all the dirty stuff. It's not of aroma or scent or rose water or fragrance.
1: ఏమిటి ఈ దేహములో పుట్టేటువంటివి?
0: What is that you find in the body?
1: కానీ మన అంతర్భావమునందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
0: They are present the sacred qualities within the body.
1: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నటపాంసి

0: no penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvama.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities, abilities.
1: దేంతో చేయగలుగుతున్నావు? దేహంతోనే చేయగలుగుతున్నావు.
0: You do many things. How is it possible? It's only with this body.
1: వ్యాపారం చేసి లక్షలు నీవు ఆర్జిస్తున్నావు.
0: By doing some business, you earn lakhs of money.
1: సాధిస్తున్నావు దేహము వలనే.
0: You do that with this body.
1: నీవు గొప్ప విద్యావంతుడైపోయినావు.
0: You are highly educated now.
1: ఈ విద్య దేని వల్ల నీకు లభ్యమైంది?
0: How is it possible?
1: దేహం వల్లనే లభ్యమైంది.
0: It's only through this body you can be a great man.
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: Therefore, body is very important.
1: అయితే దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore, we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: బాడీ ఇస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ గో బై ద బ్యూటీ ఆఫ్ ది బాడీ.
1: లోకమునందు ఉన్నటువంటి యొక్క సుఖములు,
0: వాట్ ఆర్ దీస్ వరల్డ్లీ కంఫర్ట్స్?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: అట్ ద టైమ్ ఆఫ్ జర్మన్ వార్,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: ద ఫ్రెంచ్ లాస్ట్.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు,
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ గ్రేట్ వారియర్స్.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు,
0: దెన్ ద చీఫ్టన్ సేడ్,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హ్యావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ఫీల్డ్, మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగ పెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్స్ మేకింగ్ యూస్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్ ఇన్
1: ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయం లోపల దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the sea shore.
1: Dakshinamurti anaga telivi swaroopude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the sea shore.
1: Athanu eppudukunu ee chinna vishayani kodunu chaala pramanamulu vedikeetvanti vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the sea water.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరి కొంచెం డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హీ వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ హీ వాస్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొందికూడను, చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యూ అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యూ సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్ దక్షిణామూర్తి.
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: Within me there are many
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రమునందు
0: in me
1: ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this, more and more would be added on in
1: future. I don't want
0: to lose my shape and form by allowing the dust to be collected on the
1: surface.
0: And in fact, to me, waves are the real decoration.
1: గ్రామములకు ఇంటే శృంగారము.
0: అండ్ హౌసెస్ ఆర్ ద డెకరేషన్. And whales are the decoration to the ocean.
1: గగనకు చంద్రమని శృంగార.
0: And moon is the jewel to sky.
1: నారికి గుణమే శృంగార.
0: And woman character is decoration.
1: ఈశ్వర భక్తులకి నొక్కట విభూతియే శృంగార.
0: విభూతి is the decoration to a true devotee.
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: So we should have that real beauty.
1: మానవునికి గుణమే శృంగారము.
0: To mankind is the character.
1: గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: we have given up that precious jewel.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తున్నాం.
0: We go by the external jewel.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యు ఆర్ యంగ్,
1: ఇంకా ఎంత కాలమో దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యు ఆర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment. And you think of the body to
1: put attachment.
0: Not attachment.
1: కాని దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం పుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: So we should hold on to the
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: Many politicians address students telling that it's time to protect your country.
1: ఎవరు కాపాడగలరు?
0: Who can protect your country?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: It's just vain talk.
1: దేహమంతా కూడాను సత్య ధర్మంపై ఆధారపడి ఉంటుంది.
0: In fact everything depends on the truth.
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: In fact if you protect and uphold the truth and this righteousness, they will protect the whole country.
1: Dharmo rachati rachitaha.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశం యొక్క ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్
1: ఈనాటి మానవుని యందు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: No trace of truth at all.
1: మరుగు పడిపోయింది.
0: And it is hidden again.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: Such people, how can you protect your country?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్
1: దేశానికి తగినటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకానొక రాజు దర్బార్ లోపల
0: at one time in the court
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: There came a person, an actor.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: A street actor.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: He was singing.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: Started dancing.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తును గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంత బోధించేటప్పటికి రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐ ఆమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద
1: కాండక్ట్ ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: లేక సంస్కారమునికే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: నీ కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఇనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషాలకు అయినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకే నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యూఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములు మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ద స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ యాజ్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషాలకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
1: సద్గుణములు
0: వర్చ్యూస్
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్
1: సత్యనిరతి
0: ట్రూత్
1: భక్తి
0: డివోషన్
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ
1: నేర్పునది విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషాలకు తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకు అతి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యు దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి.
0: యు షుడ్ సీ దట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారందరినీ చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్.
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్డ్ టు సీ దట్ వాట్ యు ఆర్
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్
1: తల్లిదండ్రులను చూడు.
0: యు సీ యువర్
1: పేరెంట్స్ చూడు.
0: అండ్ ఫ్రెండ్స్
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్డ్ టు లుక్ ఎవ్రీబడి లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
1: వీరు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ వయసు లోపల
1: మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి. స్త్రీలను
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడీ
1: పెద్దలను తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
1: ఊరికే కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drushtini chustaro vaallallo nenu karu drushtinchi veraipothanu annadu suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarunte vaarini chudakoodu.
0: So you cannot look
1: at దారిలో నడుస్తున్నావు, దారి చూసుకుంటూ నువ్వు పో.
0: As you pass by, watchful of the road.
1: నీకు క్షేమమే అవుతుంది, గుణములు మంచిగా పెరుగుతాయి.
0: You will be safe if you watch every step.
1: నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరిపై దృష్టి పెట్టి నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సంట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటిల్ వాస్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటిల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ద సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
1: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైట్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్
2: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్
1: అదే మన యొక్క బ్యూటీ
2: దట్ ఈస్ ది
1: బ్యూటీ సత్యం శివం సుందరం అన్నారు
2: దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ
1: అనేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు
2: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు
2: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడీ
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు
2: బికాస్ హీ వాస్ ద లీడర్ ఆఫ్ యూత్
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి
2: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హీ హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్
1: కింద చూసుకుంటూ పోతున్నాడు
2: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్
2: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్
1: ఫుట్ పాత్ చేస్తున్నాడు
2: అండ్ హీ వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్ పాత్
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడా ఆ ఫుట్ పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు
2: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై ఈవినింగ్ వాక్
1: ఇద్దరు వచ్చారు కొట్టుకున్నారు డీ కొట్టారు
2: బోత్ కేమ్ ఇన్ క్లాస్
1: తక్షణమే ఇతను చెప్పాడు హూ ఆర్ యూ అన్నాడు
2: ఇమీడియట్లీ హీ ఆస్క్డ్ హూ ఆర్ యూ
1: అయ్యా నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా నేను ఎవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు
2: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ ద గురు సెడ్ ఇన్ఫాక్ట్ ఐ మీన్ సర్చ్
1: నేనెవరు అని చింతిస్తున్నాను
2: ఐ హావ్ బీన్ థింకింగ్ దిస్
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు
2: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్
1: అతనే సోక్రటీస్
2: అండ్ హీ ఈజ్ సోక్రటీస్
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యూకులందరినీ చేర్చుకుని చక్కని బోధన తలుపుతూ వచ్చేటువంటి వాడు
2: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు
2: నెవర్ హావ్ బ్యాడ్ లుక్
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు
2: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్
1: ఏమిది లౌడ్ స్పీకర్ ఇష్టమొచ్చినట్టు వినటానికి వినకూడదు ఏది వినాలో వాటి వినాలి
2: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్ యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు
1: షుడ్ వినకూడదు
2: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్
1: తల్చాలి ఏది తల్చాలో దాన్ని తల్చాలి
2: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్
1: డైరెక్షన్ ఎక్కడ ఏమిటి తల్చాలో తల్చాలి
2: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్
1: అనవసరంగా రాత్రి ఇంతకుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు
2: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది
2: బికాస్ కౌరవ ఎంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుశ్చింతన జరుపుతూ వచ్చేవారు
2: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ మెనోవరింగ్ మానిపులేటింగ్
1: పాండవులపైన అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది
2: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్
1: చెడ్డ చూపు చెడ్డ వినికిడి చెడ్డ తలపులు మానవుడి ఎందు ఉండకూడదు
2: సో బ్యాడ్ లుక్స్ బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు
2: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్స్
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి
2: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
1: యు కెనాట్ ఆల్వేస్ సర్ప్రైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ
2: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్
1: విద్యార్థుల్లో చక్కని గుణాలు
2: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు
2: అండ్ దీస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్
1: విద్యార్థులారా
2: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి
2: దర్ మెనీ వర్చ్యూస్ గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్
1: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి
2: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది
2: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం
2: యూ డోంట్ కల్టివేట్ వాట్ ఇస్ యు ఆర్ గోయింగ్ టు డు ఇన్ ఫ్యూచర్
1: సద్గుణములు సద్బుద్ధి సత్యనిర్తి సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి
2: దేర్ఫోర్ యూ హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్ ద డ్యూటీ డిసిప్లిన్ అండ్ ద డివోషన్ అడియరెన్స్
1: సద్గురు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలని సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి అనేవాడు
2: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ అ ప్రైమ్ ఇంపార్టెంట్
1: తన శిష్యులందరూ కూడా అటు ఇటు చూడకూడదు
2: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దాని వల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి
2: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్
1: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి
2: యు డెవలప్ బ్యాడ్ థాట్స్
1: ఆ దుర్భావనలు నిన్నే హతం చేస్తాయి
2: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ
1: చూడకూడదు
2: సో యు కెనాట్ లుక్ లైక్ దట్
1: ఈ చూపును అదుపులో పెట్టుకో
2: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
2: బోధిస్తారు దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్
1: విద్యార్థులారా
2: స్టూడెంట్స్
1: మీరు ఈ వయసు లోపల
2: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి
2: అండ్ యు షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి
2: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు
2: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు
2: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి
2: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్
1: లీడర్ ఎట్ట ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము
2: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ
1: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది
2: ఇఫ్ యు ఆర్ గుడ్ ది కంట్రీ ఇస్ బౌండ్ టు బి
1: పవిత్రమైన భారతదేశాన్ని త్యాగ భూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, Bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you people.
1: మీరు దేహాన్ని కాపాడుకోవాలి.
2: For that purpose you have to maintain your body.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
2: When once the body is lost,
1: మనం సాధించవచ్చు కానీ దేహం పోతే తిరిగి మనం
2: regain anything if anything is lost, but not the body.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
2: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: Adiye mee lakshyanga teesukovali. Adiye mee pratignaga pattali.
2: Keep it as the chief aim.
1: Pattina patte edo pattane pattutini pattunnattuga atle undu.
2: You have determined somewhere or other. Hold on until you are successful.
1: Koruva deviyo korane korthi kokki chellu daaka povakundu.
2: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: Adigina deviyo adagane adigithiri adigina deviyaka viduvakundu.
2: Having asked, never give up until it is given.
1: తలచున్న దేవియో తలచనే తలచిది తలకు తీరుదాకా పోవకుండు.
2: హ్యావింగ్ థాట్ సమ్వేర్ అదర్ అంటిల్ ది థాట్ ఈస్ రియాలిటీ డు నాట్
1: కోరుపడలేక మీరైన భూవలియు వడం తెలియక తామైన అడుగవలియు.
2: Out of disgust, God should bless you, or you should faint in the
1: way. కోరుపడలేక తానైన ప్రోస్తాడు
2: అంటే
1: వడం తెలియక మీరైన అడగాలి.
2: Out of disgust, he might confer the loan, or he might drop
1: the loan. Tiripovuta vidyarthi dichcha kaadu.
2: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: Kaadu vidyarthi dichchane kaadu.
2: It is not the determination.
1: Annintini meeru sadhistu povali.
2: You should achieve
1: that. Adiye vidyarthi dichcha.
2: Then that is the determination of a student.
1: Prema swaroopulara.
2: Embodiments of law.
1: Peddalu cheppinavi, mee vidyarthulu palikinavi, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేపించూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్. And all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.